ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 5వ తేదీ ఆదివారం. శ్రోతలకు 101.7 మెగాహెడ్జ్పై శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తరంజని కార్యక్రమంలో ఆదిభట్ల నారాయణదాసు గారి రచనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు శ్రీ పి వరప్రసాద్ గారు.
1: ఆదియందు దేవుడు ఒంటరిగానే ఉండెను. ఆ దేవునికి కొన్ని లక్షణములు ఉండెను. అట్టి లక్షణములలో ప్రేమ ప్రాముఖ్యమైనది. దేవునిలో ప్రేమ ఉండుటను బట్టి అన్యాయస్తులను న్యాయస్తులుగా తీర్పు తీర్చడు. ఒంటరిగానున్న దేవుడు తన సహవాసములో నుటికై తన స్వరూపమునందు నరుని కలుగుచేవలనది దేవుని అభిష్టమాయను. దేవుడు ప్రేమామయుడు, ప్రేమామూర్తియగు. దేవుడు నరుల్లో కూడా ప్రేమను లక్షణమును హృదయమందు ఉంచెను. ప్రేమామూర్తియగు దేవుడు తాను సృజించిన జీవకోటి అంతయు ప్రేమ అనురాగములతో ఉండవలనని కాంక్షించుచున్నాడు. ప్రేమ అనే ఈ పదము భూలోకమంతటా చాలా ప్రాముఖ్యమైన స్థితిని పొందియున్నది. ప్రేమ అను మాటకు భూలోకమందు ఉద్భవించిన పుణ్యపురుషులు వివిధ రూపమున ప్రకటించిరి. నేటి ప్రపంచ పరిస్థితులను గమనించిన ప్రేమ మరుగునపడి కోపము, ద్వేషము, స్వార్థము, స్వలాభము మొదలగునవి ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. దేవుడు ప్రేమస్వరూపి. బైబిలు గ్రంథమునకు ఈ విధముగా చెప్పుచున్నది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. ప్రేమ క్షమాగుణము కలిగినదై ఉన్నది, లాభమును ఆపేక్షించదు. ప్రేమ లేనివాడు మృగ్యుడు, కంచును గణగణలాడు, తాళము వంటివాడునై ఉన్నాడు. ప్రపంచ మర్మముల అన్నియు తెలిసి

0: జ్ఞానమంతయు ఎరిగియున్నను ప్రేమ లేనివాడైతే అట్టివాడు వ్యర్థుడు. ప్రేమకు హద్దులు తారతమ్యములు లేవు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయా చూపించును, మత్సర పడదు, డంభముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారములను మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయములలో సంతోషపడక సత్యములో సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ లేకపోటును బట్టి ప్రపంచ చరిత్రలో అనేక యుద్ధములు జరిగెను. నిష్కారణముగాని నిర్దోషుల రక్తము ఒలికింపబడెను. కోట్లాది మంది మరణమునకు ఆహుతైనారు. బైబిలు గ్రంథమునందు పాత నిబంధన కాలమనే ఒకటి ఉన్నది. అటి కాలములో కంటికి కన్ను పంటికి పన్ను అను సిద్ధాంతము ప్రబలముగా నుండెను. ఆ పిమట దేవకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి అట్టి సిద్ధాంతమును వ్యర్థపరచి నిన్ను వల్లి నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని బోధించెను. ప్రతివారును ప్రేమనే దివ్యను వెలిగించి నేటి ప్రపంచ వ్యాప్తముగా ఆవరించి ఉన్న క్రోధ మత్సరములను అంతరింపచేసి జగమంతయు ప్రేమతో నిండిన నాడు ఈ జగమే స్వర్గమగును. ఈ జగమందు వెలసిన పుణ్య పురుషులో బోధించిన ప్రేమ అనే గుణము కన్నా మరొక శ్రేష్టమైన గుణము మరేదియూ లేదు.
1: శ్రీ పి వరప్రసాద్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు. ఖరీఫ్లో మెట్ట పంటల సాగు, వాటి యాజమాన్యం. ఈ అంశాన్ని గురించి మనకు అందిస్తున్నవారు శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లీశ్వరరెడ్డి గారు.
2: జిల్లా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనము ఖరీఫ్లో వేసుకోదగ్గ మెట్ట పంటలు, వాటిలో అధిక దిగుబడి కొరకు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇక మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా మెట్ట సాగు సుమారు 90% సాగులో ఉంది. అందులో ఎక్కువగా మనకు ఎర్రరేగ నేలలే ఉన్నాయి. ఈ వర్షాధారంగా పంటలు సాగు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. దీంట్లో ఎందుకు కష్టమని మనం అనుకోవాలి అంటే ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితులు, అంటే ఈ బెట్ట పరిస్థితులు అయితేనేమి పంట కాలంలో రావడం, ముఖ్యంగా పంట యొక్క ముఖ్య సున్నిత దశలు అన్నమాట, అంటే పూత దశ కావచ్చు, ఊడలు దిగే దశ కావచ్చు, లేదా కాయ గింజ గట్టిపడి ఇటువంటి దశలన్నీ కీలక దశలు అంటాం. అటువంటి కాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దానికి తోడు ఈ మధ్యకాలంలోనే మనం పరిశీలించినట్లయితే బెట్ట పరిస్థితుల కంటే ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం తక్కువ సమయంలో కురవడం, అంటే ఒక గంటలోనే ఎక్కువ వర్షపాతం కుండపోతగా కురవడం, వరుసగా ఒక 4-5 రోజులు కానీ వారం రోజులు కానీ వరుసగా వర్షం కురవడం, అంటే ఎడతెరిపి లేకుండా కురవడం, అంటే దడి అంటాము, అంటే ఇటువంటి ఎక్కువ వర్షాల వల్ల కూడా పంట నష్టం చాలా ఎక్కువగా ఉంది. దీన్నే మనం గ్రామాల్లో పచ్చికరువు అని కూడా అనుకుంటూ ఉంటారు. మనం ఉదాహరణకు మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఈ పచ్చికరువు అనేది ఒక 2008 వచ్చిందనమాట. 2007 దిగుబడులు బాగానే వచ్చాయి వేరుశనగలో. దాంతో పోల్చుకున్నప్పుడు 2008 మనము ఈ జిల్లాలో సర్వే చేసాము. చేసినప్పుడు సుమారు 90-93% వరకు దిగుబడి బాగా పండిన సంవత్సరం, అంటే 2007 బాగానే పండింది. ఆ సంవత్సరంతో పోల్చుకుంటే దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంది అన్నమాట. అదేవిధంగా ఇక మొన్న ఈ పోయిన 2 సంవత్సరాలు, అంటే 2020 ఖరీఫ్ కావచ్చు, 2021 ఖరీఫ్ కావచ్చు, ఈ 2 సంవత్సరాలను మనము పరిశీలించినట్లయితే, అంటే అతివృష్టి, అంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, పంట కీలక దశల్లో కురవడం వల్ల జిల్లాలో రైతులు చాలా వరకు కూడా మనకు నష్టపోవడం జరిగింది. అంటే ఇంతవరకు బెట్ట పరిస్థితుల గురించి నష్టం జరుగుతుంది, ఈ మధ్యకాలంలో ఈ ఎక్కువ వర్షపాతం, వెట్ స్పెల్స్ అంటాం దీన్ని, దానివల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా వేరుశనగను ప్రతి సంవత్సరం సాగు చేసుకోవడం వల్ల పెట్టుబడి ఖర్చు ఎక్కువై నష్టపోతున్నారు. అంటే మనం ఇప్పుడు సాగు చేసే వర్షాధార మెట్ట పంటల్లో ఎక్కువగా మనకు

వేరుశనగకే ఖర్చు ఎక్కువైపోతుంది. అలా కాకుండా పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండి ఈ కంది, ఆముదం ఇటువంటి పంటలను కూడా మనము సాగు చేసుకున్నట్లయితే ఈ పంట మార్పిడి జరుగుతుంది. అంతేకాకుండా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ఒక కనీసం దిగుబడి లేదా కనీస నికర ఆదాయం అనే దాన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఒకే పంటను సాగు చేయకుండా రెండు మూడు ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేసుకోవడం వల్ల మనకు పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాక నికరాదాయం పెరుగుతుంది. ఇటువంటి ఈ పరిస్థితులను అధిగమించాలి అని అంటే రైతు సోదరులు కొన్ని చిన్న చిన్న మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. రైతులకు అన్ని అందరూ రైతు సోదరులకు అందరికీ తెలుసు చాలా విషయాలు. మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఇప్పుడు మొదటగా ఏం చేయాలంటే మనం వేసవిలో కనీసం ప్రతి రెండున్నర సంవత్సరాలకు కానీ మూడు సంవత్సరాలకు కానీ ఒకసారి ఈ లోతు దుక్కులు అనేటువంటి తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ భూమి లోపల పొర పగిలిపోయి వర్షపు నీరు అనేటువంటిది భూమిలోనికి ఇంకి బెట్ట వచ్చినప్పుడు మొక్క లేదా పంట తట్టుకుంటుంది అన్నమాట. ఒకవేళ వర్షం ఎక్కువైనప్పటికీ ఈ వర్షపు నీరు అంతా కూడా భూమిలోనికి ఇంకిపోతుంది. అంతేకాకుండా ఈ మధ్యనే మనము ప్రయోగశాల చేసినట్లయితే చిజిల్ నాగలి అనేది ఉందన్నమాట. చిజిల్ నాగలి అంటే చాలా లోతుగా పోతుంది, సుమారు 2 అడుగుల లోతు వరకు పోతుంది. ఒంటి మడక నాగలి లేదా ఒంటిరెక్క నాగలి అంటాం. దాంతో మనము ప్రతి 2 సంవత్సరాలకు సుమారు 3 అడుగుల దూరంలో కానీ 4 అడుగుల దూరంలో కానీ వేసుకున్నట్లయితే అది దాని యొక్క ప్రభావం కనీసం 2-3 సంవత్సరాలకు ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏమంటే మనకు ఈ వర్షపు నీరు అంతా కూడా భూమి లోపలి పొర పగిలిపోతుంది కాబట్టి భూమి లోపలి పొరల్లోకి పోయి తేమ రూపంలో అక్కడ నిలువ ఉంచబడుతుంది అన్నమాట. ఈ తేమ అనేది ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఒకవేళ 15 రోజులు కానీ 20 రోజులు కానీ వచ్చినప్పుడు ఈ తేమ మొక్కలకు అందించి ఆ బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకొని మన కనీస దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే మనం లోతుదుక్కులు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు సమస్యాత్మక కలుపు మొక్కలు ఉంటాయి, ఉదాహరణకు గరిక అయితేనేమి, తుంగ అయితేనేమి, ఇటువంటి సమస్యాత్మక బహువార్షిక కలుపు మొక్కలు ఉంటాయి అన్నమాట. ఈ కలుపు మొక్కలు కూడా మనం పైపైన తవ్వడం వల్ల ఏమవుతుంది, అది అప్పటి నిర్మూలించబడుతుంది కానీ ఆ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క లోపల దుంపలు అనేవి చాలా లోతులో ఉంటాయి. ఎప్పుడైతే మనం లోతుదుక్కులు చేసినట్లయితే ఈ దుంపలన్నీ కూడా భూమి పైపొరల్లోకి వచ్చేసేసి అవి సూర్యరశ్మికి నశించి చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా ఉపయోగమైనది ఈ లోతుదుక్కులు అనేది. అంతేకాకుండా లోపల భూమి లోపల ఈ అంటే కోశిస్త దశలు కావచ్చు, అంటే పురుగుల యొక్క గుడ్లు కావచ్చు, కోశిస్త దశలు ఇవన్నీ కూడా భూమి పైపొరల్లోకి వచ్చేసి నశించిపోతాయి. ఆ తర్వాత భూమి పైనుండే మట్టి లోపలికి, లోపల ఉన్న మట్టి పైకి తిరగడం వల్ల మనకు ఈ భూసారం అనేది కూడా సమానంగా మొక్కలకు అందించేయబడుతుంది. అంటే ఇటువంటి ఉపయోగాలన్నీ ఉన్నాయి. కాబట్టి కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారైనా తప్పకుండా రైతు సోదరులు లోతుదుక్కులు, ఒంటి మడక నాగలి కానీ, ఎంబీ నాగలి కానీ, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నవి చేసుకుంటే మంచిది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమంటే భూసార పరీక్షలు. తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. కనీసం 3 సంవత్సరాలకు ఒకసారైనా తమ పొలంలో భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు చేసుకున్నట్లయితే పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాక భూమి ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నమాట. అంటే భూసార పరీక్షల విలువలను బట్టి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేదా మధ్యస్థంగా ఉందా, దాన్ని బట్టి మనము ఎంత మొక్కకు అవసరమో, ఎంత భూమిలో ఉంది అనేది పరిశీలించి మనం వేసుకున్నట్లయితే మనకు భూమి ఆరోగ్యం బాగుపడుతుంది, పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా పంట దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొలంలో కనీసం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి గొర్రెల మందను మనము కట్టుకోవడం వల్ల భూసారం అనేటువంటిది వృద్ధి చెందుతుంది అన్నమాట. ఇక పంట మార్పిడి వల్ల ఈ చీడపీడల ఉధృతి అనేది తగ్గుతుంది. అంటే ప్రతి సంవత్సరము ఒకే పొలంలో ఒకే పంటను సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కీటకాలు ఉంటాయి, పురుగులు, ఈ వ్యాధులు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అదే పంట వేసుకున్నట్లయితే అక్కడే ఉంటాయన్నమాట. భూమి లోపల నిలబడింది, ఎప్పుడైతే పంట వేస్తామో తిరిగి విజృంభిస్తాయి. అప్పుడు మనము ఈ పంట మార్పిడి చేసుకున్నట్లయితే అవి నశించిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ భూసారం అనేటువంటిది కూడా వృద్ధి చెందుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయము అంతర పంటలు. ఈ అంతర పంటలు వేసుకోవడం వల్ల మనకు ఖచ్చితమైన దిగుబడి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఉదాహరణకు వేరుశనగ, కంది. ఒకవేళ వేరుశనగ వేసుకున్నట్లయితే వేరుశనగ బాగా వర్షపాతం వచ్చింది, కనీసం వేరుశనగ పంట వస్తుంది. ఒకవేళ కంది పూత దశలో వర్షం వస్తే కంది నుంచి కూడా కొంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
అలా కాదు, మొదట్లో మధ్యలో ఒకవేళ వర్షం పడలేదు, బెట్టపరిస్థితులు వచ్చినాయి, అప్పుడు ఈ వేరుశనగ దిగుబడి తగ్గినప్పటికీ చివరికి వర్షం వచ్చిందనుకోండి అక్టోబర్లో నవంబర్లో, అప్పుడు ఏమవుతుంది, కంది నుంచైనా

0: కనీసము దిగుబడి పెరుగుతుంది. వర్షాలు ఒకవేళ సంపూర్ణంగా అంటే పుష్కలంగా కురిచినట్లయితే రెండు పంటల నుంచి కూడా మనము అధిక దిగుబడిని అధిక నికర.
1: సేద్యపు శుద్ధుల్లో మీరు ఇంతవరకు ఖరీఫ్లో మెట్ట పంటల సాగు, వాటి యాజమాన్యం ఈ అంశాన్ని గురించి విన్నారు. మనకు అందించిన వారు శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లీశ్వర్రెడ్డి గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలను పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టడం చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.

0: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటికలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
1: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, పిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూలోకి తీసుకురావాలనే కూడా ముఖ్య ఉద్దేశం. అది ఏదైనా మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం, కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ పిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ హానబుల్ రేట్ మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ T20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచర్యల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40

0: 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. విబిజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసారాల విశేషాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం స్తుతిమాల, తర్వాత నేనెందుకు రాస్తున్నాను డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి ప్రసంగం. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 నవ్వుతూ బ్రతకాలి రూపకం, వ్యాఖ్యానం శ్రీ ఏ హేమంతరాజు, రచన శ్రీమతి అంబాపురం లహరి, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు. 2:30 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ. 5:30 శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:30 లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న 2026 మహిళల T20 ప్రపంచకప్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతాయి. ఈ క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 7:15 క్రికెట్ మ్యాచ్పై వ్యాఖ్యానం కొనసాగుతుంది. 8:30 తెలుగులో వార్తలు. 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. రాత్రి 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఇది మ్యాచ్ ముగిసేంత వరకు ఉంటుంది. ఇవి నేటి ప్రసారంలోని విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచిపాద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर पावर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: गुजरात लोनी सनंद लो सीजी सेमी आउटसोर्स सेमीकंडक्टर असेंबली एंड टेस्ट केंद्रानी निन्न प्रधानमंत्री प्रारंभिंचारु. इंडिया सेमीकंडक्टर मिशन को दीनी वल्ल भारीगा उत्तरं लभिंचिंदि. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ

0: భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం, ఖనిజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా, 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై. భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలి యోజనా బనాయి థీ కాంగ్రెస్ కి సర్కార్ నే. మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకర్ 2008, ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కి 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే, కర్ నీ పాయే. వో దూసరీ బాత్ హై 1.4% పే హమారీ గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు.

కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకునను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో కలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సమర్థ నిర్వహణ దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతాపారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 62వ శ్లోకం.

భారత, జ్ఞానమునందు ఆసక్తిగల ఓ అర్జున, తం ఏవ నీ హృదయంలో ఉన్న ఆ సర్వాంతర్యామినే సర్వభావేన నీ హృదయం మొత్తంతో లేక సర్వప్రపంచము ఆయనే అనే భావంతో శరణం గచ్చ ఆశ్రయించుము అనగా శరణు పొందుము. తత్ ఆ సర్వాంతర్యామి యొక్క ప్రసాదాత్ అనుగ్రహం వలన పరాం సర్వోన్నతమైన శాంతిం ఉద్రేకరహిత స్థితిని మరియు శాశ్వతం మూడు కాలాలలోనూ ఒకే రకంగా ఉండే స్థానం అనగా మోక్షాన్ని ప్రాప్స్యసి పొందగలవు. తమే శరణం.

నాశరహితమైన మోక్షస్థితి కూడా లభిస్తుంది. ప్రతి జీవి హృదయంలో ఉన్నవాడు నువ్వే, నువ్వే సర్వాంతర్యామివి, నువ్వే సర్వభావుడివి అనాలి. ఇదే శరణాగతి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, ఒక ప్రక్క విహిత కర్మానుష్ఠానం అవిచ్ఛిన్నంగా జరగాలి, దానితో పాటు ఫలత్యాగమూ జరగాలి, దాంతోపాటు ఆయనను శరణు పొందాలి, దానితోపాటు తత్వజ్ఞానాసక్తి కూడా పెరగాలి. అప్పుడు మోక్షప్రాప్తి సులభంగా ఉంటుంది.

జ్ఞానాసక్తి గలవో అర్జున, ఫలత్యాగపూర్వకంగా స్వధర్మాచరణం చేసి తీరాలని, అహంకారంతో మరో రకంగా చేస్తే భ్రష్టుడవుతావని నేను చెప్పాను కనుక నీవు అహంకారాన్ని పరిత్యజించి ఎక్కడోగాక నీ హృదయంలోనే నెలకొని ఉన్న అంతర్యామి పరమాత్మను శరణు వేడు. శరణు వేడడం అంటే సర్వము ఆయనే అనే భావనతో విధ్యుక్త కర్మలను ఆచరించడమే. అయితే ఈ భావనను, ఈ ఆచరణను కూడా నీ హృదయం మొత్తాన్ని వినియోగించి చేయాలి. ఇలా చేస్తే ఆ అంతర్యామి పరమాత్మ యొక్క అనుగ్రహం నీకు కలిసి వస్తుంది. దానివల్ల నీకు సర్వోన్నతమైన శాంతి లభిస్తుంది. అంతేగాక

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది వి చలపతి. ఈనాటి హేమావతిలో సమాచార వేదిక అనంతరం స్తుతిమాల, ఆ తర్వాత నేనెందుకు రాస్తున్నాను, డాక్టర్ సర్దేశాయి తిరుమల్ రావు గారి ప్రసంగం. కొన్ని పాటలు ప్రకటనలుంటాయి, ముందుగా విందాం ఒక పాట.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ముఖాన మొటిమల
3: సైబాల్,
0: గజ్జా బొబ్బల
3: సైబాల్,
0: నడువుల తామర
3: సైబాల్,
0: బురద పుల్ల
3: సైబాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
4: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. భూ సమస్యలు ఇక రానివ్వద్దని, త్రాగునీరు, రహదారులు, విద్యుత్, పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య సేవలకు సంబంధించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నేమకల్లు ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఆలయ అర్చకులు పవిత్ర జలంతో వేద మంత్రోచ్చారణల మధ్య జలాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణ, కుంకుమార్చన, పంచామృతాభిషేకం, మహామంగళహారతి పూజలు చేపట్టారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వెండి కవచాలంకరణలో భక్తులకు ఆంజనేయుడు దర్శనమిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమ అమలు తీరుపై కలెక్టర్ ఆనంద్, జేసీ విష్ణుచరణ్, శిక్షణ కలెక్టర్ సుయాస్ కుమార్, పలువురు ప్రత్యేక ఉప కలెక్టర్లు పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. గడువు సమీపిస్తుండటంతో సర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ ప్రక్రియపై ఆరా తీశారు. కలెక్టర్ ఆనంద్ బీకే సముద్రం మండలం అనంతసాగర్, విజయనగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రాలు 144, 149 జేసు విష్ణుచరణ్ అనంత నగరంలోని జీసెస్ నగర్, ఏ నారాయణపురం, మూడో రోడ్డు ఆదర్శనగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్ని పత్రాలు పంపిణీ చేశారు, ఇప్పటిదాకా ఎన్ని సేకరించారన్న దానిపై సంబంధిత బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. డిఆర్ఓ మాలోల, ప్రత్యేక ఉప కలెక్టర్

0: పద్మావతి, నగర కమిషనర్ యశ్వంతరావు పాల్గొన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఉరవకొండ పరిసరాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజానీకానికి ఉపాధిని కల్పించే దిశగా చొరవ చూపుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాటి ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని తహసీల్దార్ అరుణ, డీటీ భోగనగౌడ్ను ఆయన ఆదేశించారు. ఈ మేరకు శనివారం మండలంలోని కోకుంట్లలో వారితో ఆయన సమీక్షించారు. ఇప్పటి వరకు చిన్నముష్టూరు, పెద్దముష్టూరు, కోనాపురం, మోపిడి, పెన్నహోబెలం గ్రామాల పరిసరాల్లో భూములను అధికార యంత్రాంగం పరిశీలించింది. పెన్నహబలం పరిసరాల్లో దేవాదాయ భూమి కాకుండా 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దానికి సరిహద్దులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిగతా గ్రామాల పరిధిలోని భూమి రైతులదని అధికారుల వారు మంత్రి దృష్టికి తెచ్చారు. వాటికి సంబంధించి సమగ్ర వివరాలను సేకరించాలని ఆయన వారికి సూచించారు. అలాగే ఉరవకొండలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కోసం చాబాల, హోతూరు, బూదగవి రహదారుల వైపు భూములను పరిశీలన చేసినట్లు అధికారులు వివరించారు. గతంలో భూసేకరణల జరిగిన అవినీతిని దృష్టిలో పెట్టుకుని భూమి కొనుగోలు పద్ధతి కింద మాత్రమే సేకరించాలని మంత్రి ఆదేశించారు. నగరంలోని శ్రీ జ్ఞానపీఠం ఆధ్వర్యంలో 11వ తారీఖున వాగ్గేయకార వైభవం ఆధ్యాత్మిక సంగీత విభావరి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు పీఠం అధ్యక్షుడు హెచ్కే మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు శనివారం పీఠం సమావేశ మందిరంలో ఆయన సభ్యులతో కలిసి ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు కె నిహాల్ బృందం 3వ రోడ్డులోని జీఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు. సంగీతాభిమానులు కుటుంబ సమేతంగా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్తుతిమాల.

0: స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన

0: பிரதான எண்ணிக்கல் அதிகாரி ஆந்திரப்பிரதேஷ்.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నేనెందుకు రాస్తున్నాను? డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి ప్రసంగం.
2: నేనెందుకు రాస్తున్నాను అని ఆకాశవాణి వారు నన్ను అడిగినారు. సంజాయిషిగా ఈ భాషణ చేస్తున్నాను. ప్రతి వాణికి చదువు వచ్చిన వాడైనా రానివాడైనా ఏదో వ్రాయవలనని ఉబలాట ఉంటుంది. ఎందుకు అంటే ఈ సాహిత్యం అనేది అక్షర రూపము శాశ్వతంగా ఉంటుంది అని. వాల్మీకే రామాయణములో అంటాడు, నదులు పర్వతాలు ఉండే వరకు నా కావ్యం ఉంటుంది అని. రష్యన్ కవి పుష్కిన్ కూడా తన రచన గురించి అలాగే అన్నాడు. ఒక పద్యం చూడండి, గుడి కూలును నుయి పూడును వడి నీళ్ళ చెరువు తెగును వనముని క్షణమౌ చెడనిది పద్యం ఒక్కటే కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. ఇంగ్లీష్లో కూడా ది పోయెట్ డట్ లివ్ అగస్టస్ ఈజ్ డెడ్ వర్జిల్ ఈజ్ అలైవ్. అగస్టస్ అంటే రోమక చక్రవర్తి, వర్జిల్ అంటే సమకాలిక కవి. శ్రీకృష్ణదేవరాయలు మన చరిత్రలో అంటాడు పెద్దనతో, సప్త సంతానములలో ప్రశస్తిగాంచి క్షిరము కాకుండానది ధాత్రి కృతీయగాన నాకు రాసి అంకితమివ్వమంటాడు. ఈ విధంగా కవిత్వం యొక్క శాశ్వతత్వం నిరూపణమైంది. ఇంకా ఆద్య కవులు ఎందుకు రాసిరో కొంత చెప్తాను. నన్నయ్య భట్టు ఆంధ్రశబ్ద చింతామణిలో విశ్వశ్రేయ కావ్యం అంటాడు, విశ్వశ్రేయకు కావ్యం రాస్తాను అంటాడు. భారతమున్ తెలింగించి భారత బంధురారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్ నన్నయ్య భట్టు అంటాడు. జగత్తు యొక్క హితము కోసం రాసిన అంటాడు. ఇక తిక్కన ఆంధ్రావళి మోదమున్ బొరయ ఆంధ్రులు సంతోషించేట్లు రాస్తానంటాడు. పోతన భాగవతమున్ దేనించనింగించి నా జననంబున్ సఫలంబు చేసిన పునర్జన్మంబు లేకుండగన్ పునర్జన్మ లేకుండా జన్మ సార్థక్యం కోసం రాస్తానంటాడు. నేపలికిన భవహర మగునట అంటాడు. సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పిని బొమ్మెర పోతరాజకుడు భాగవతం జగద్ధితంబుగన్ ఇతడు కూడా నన్నయ్య భట్టు వలె జగత్తు యొక్క హితం కోసం రాశాడు. వేదవ్యాసుడు మహాభారతమంతా వ్రాసి అదేదో ఆవేదన పడతాడు, అన్ని ధర్మాలు చెప్పినా నా ఆవేదన పోలేదే అని. ఆత్మ సంతసమందదు ఆత్మలో నీషుండు సంతసింపకయున్న జాడదోచే కాబట్టి హరికి ప్రియమైన భాగవతం చెబుతానంటాడు. ఇక విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షములో కట్టుకథలు ఇహమా పరమా అటంతు తా చేసిన తండ్రి ఆజ్ఞయు జీవుని వేదయున్ వేదనయున్ రెండూ ఏకమై రామాయణం రాస్తానంటాడు. అంటే వ్యాసుడి ఆత్మసంతసమందదు విశ్వనాథ సత్యనారాయణ జీవుని వేదన రెండూ ఒకటే అన్నమాట. ఇక ఇంగ్లీష్ కవి జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ను టు జస్టిఫై ది వేస్ ఆఫ్ గాడ్ టు మెన్ రాస్తానంటాడు. భగవంతుని లీలా విశేషములను సమర్థించి మానవులకు నచ్చజెప్పడానికి రాస్తానంటాడు. కొందరు కవులు సంఘ సంస్కారానికి రాస్తారు. గురుదాడ అప్పారావు, జార్జ్ బెర్నార్డ్ షా, నార్వే నాటకకర్త హెన్రీ ఇబ్సన్ వీరు సంఘ సంస్కరణ కోసం రాసినారు. జార్జ్ బెర్నార్డ్ షాకు ది నైట్ ది బర్నింగ్ పెన్సిల్ అని బిరుదుండేది. మండుగంటము పట్టిన మేటి జోదు. నార్వే నాటకకర్త ఇబ్సన్ నేటి స్త్రీవాద సాహిత్యకారులకు ఒరవడి. ఆయన ఎడ్డోల్స్ హౌస్ అనే బొమ్మరిల్లు 115 ఏళ్ల కిందే రాశాడు. అది స్త్రీవాద సాహిత్యానికి ఆయన ఆద్యుడు. ఈ విధంగా ఈ కవులంతా ఉంటే కొందరు విప్లవం కోసం రాస్తారు. చిలియన్ కవి ప్యాబ్లో నేరుడా, తర్వాత మ్యాగ్జిమ్ గోర్కి విప్లవం కోసం రాసినారు. లెవీ కెరోల్ అనే కవి రచయిత. ఒక అమ్మాయి నాకు ఒక కథ చెప్పవు అంటే అలైస్ ఇన్ ది వండర్లాండ్ అనే ఒక మహనీయమైన కథ చెప్తారు. కొందరు కవులు తిని అరగక రాస్తారు.

0: వారు తినడానికి ఏమీ లేక వ్రాస్తారు. మరి నీవెందుకు రాస్తావు నన్ను అడిగితే చెబుతాను. ఆంధ్ర సాహిత్య కవిత్వంలో చాలా బలంగా ఉంది, సాహిత్య విమర్శలో చాలా బలహీనంగా ఉంది. కాబట్టి నేను సాహిత్య విమర్శ, ముఖ్యంగా పాశ్చాత్య ధోరణిలో వ్రాసినటువంటి సాహిత్య విమర్శను నేను చేపట్టినాను. తెలుగులో నాకు 3 అత్యుత్తమ కావ్యములు కనిపించినాయి. కావ్యములలో గడియారం శేషశాస్త్రి శివభారతము, నాటకములో గురజాడ అప్పారావు కన్యాశుల్కము, నవలల్లో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మానపల్లి. వీటిపై నేను సాహిత్యముని విలవరిస్తున్నాను. శివభారతంపై సాహిత్య దర్శనము, శివభారత దర్శనము అప్పుడే నేను విలవరించినాను. కన్యాశుల్కముపై కన్యాశుల్క నాటక కళ అనే సమగ్ర గ్రంథాన్ని వ్రాసినాను. ఇవి రెండు నా పుస్తకాలు చదివితే ఆ మూల గ్రంథాలు బాగా అర్థమవుతాయి. ఇక మాయపల్లిపై 25 భాగం రాసినాను. ఇంకా ముందు ఏమవుతుందో చెప్పలేను. ఇవే కాక నేను 300 వరకు సాహిత్య వ్యాసాలు రాసినాను. 300, అది అనేక విషయాలు, భూమి నుండి ఆకాశం వరకు ఉండే విషయాలు అన్నీ రాసినాను. ఇంగ్లీషులో 1000 లేఖలు, లెటర్స్ ఎడిటర్ రాసినాను ప్రముఖ పత్రికల్లో. నేను తెలుగులో రాసిన వ్యాసాల్లో సారం చాలా ఉంటుంది. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. వసుధైవ కుటుంబకం అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి, ఇప్పుడు అందరూ అంటారు అది ఏదో వేదాల్లో ఉంటుంది లేక ఉపనిషత్తులో ఉంటుంది అనుకుంటారు. కాదు, అది పంచతంత్రములో కళాతంత్రం అపరీక్షిత కారకములో ఉంది. ఇంకా రెండవది, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేది శ్రీరాముడు రామాయణము అన్నాడు అంటారు. అది ఎట్లే కనిపిస్తుంది కానీ అది రామాయణంలో లేదు. సతీ సహగమనం అనేది ఋగ్వేదంలో లేదు, మనుధర్మశాస్త్రంలో కూడా లేదు. అధర్వ వేదంలో మాత్రం అది ఒక ప్రాచీన ధర్మము అని రాసి విడిచిపెడతాడు. ఇక భూమిని భూమిమ్మ, భూమాత, పృథ్వీమాత అంటారు. ఇది ఎక్కడ ఉంది ఐడియా అంటే, ఋగ్వేదములో అశ్వవామీయ సూక్తములోను, అథర్వేదములు పృథ్వీ సూక్తములోను ఇది కనపడుతుంది. తర్వాత జైష్ఠనే మహారోగం ఈ 11 నుంచి వస్తున్నది. కానీ నా పరిశోధనలో తేలింది ఏమంటే, ఇది మానవుడు అనేది భూమండలంపైకి వచ్చినప్పుడే ఇది ఎయిడ్స్ ఉండింది. మహాభారతంలో విచిత్ర వీరుడు, రఘువంశంలో అగ్నివర్ణుడు ఎయిడ్స్ వ్యాధి బాధితులే అని నేను రాసినాను. ఈ విధంగా చాలా విషయాలు రాసినాను. కానీ ఒకటి నాకు అనిపిస్తుంది, ఈ కవులు రచయితలున్నారే నేనేదో రాస్తున్నాము అందరూ మమ్మల్ని మెచ్చుకుంటారు అని. కానీ ఎవరు కవులు రాసింది పాటించరు, వాళ్ళ దాన్ని వాళ్ళు పోతూనే ఉంటారు. మహాభారతంతములో వ్యాసుడు అంటాడు, ఊర్ధ్వబాహుర్ విషౌమ్యేష నచ కశ్చిత్ శృణేతి మే ధర్మాదర్థస్య కామస్య నచక సతిమర్థం నసేవ్యతి. వరే, నేను చేతులు పైకెత్తి ముట్టుకున్నాను రా, ధర్మము ధర్మము చేయండి అని ఎవరూ వినలేదే అంటారు. వ్యాస భగవాను చెప్పిందే ఖాతరిదేన మన జనము, నాలాంటి వాళ్ళు రచనలు లెక్క పెడతారా? కానీ కవుల అభ్యాస వశమున రాస్తూనే ఉంటారు.
1: మీరు ఇంతవరకు నేనెందుకు రాస్తున్నాను డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి ప్రసంగం విన్నారు.

ఎవరా వరుధిని? దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణి. మరి ప్రవరుడు, నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు, కాలికి పసరు పూశాడు, రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాక్షుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి.

గాలి పసరు కరిగిపోయిని ఇంటికేకు తిరు విరుగనైతిని

0: ఎంత మాట, ఈ ప్రభరుడట్టివాడు కాడి
1: చతురుడవే. అడుగకయే నీ పేరు చెప్పిన ఆ తీయని నోటితో నా పేరు అడుగవైతివే. వరుధిని, అక్కరో శిరోమణిని, దివి నుండి ఈ భువికి దిగి వచ్చినాను. నీ మదన రూపము నే మెచ్చినాను, మనసిచ్చినాను.
0: వరుధిని,
1: ఆహా ఎంత కమ్మ.

0: అభినవ మదన, నీ యజ్ఞయాగములు, నీ జపతపములు స్వర్గ సౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీ ముందు నాయందు లభించనుండగా ఆలసింతువేళ అనుభవించరావేలా.
1: అయ్యో శ్రీహరి శ్రీహరి.

అగ్నిహోత్రుని ప్రార్థించిన ప్రవరుడు అరుణాస్పదపురం చేరుకున్నాడు. ఏనాటి నుంచో వరూధునిపై మక్కువ పడ్డ ఒక గంధర్వుడు ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రవరుని రూపం దాల్చి వరూధుని వద్దకు వచ్చాడు. ఆ మాయాప్రవరుని తిలకించి పులకాంకితయైన వరూధిని

0: ఇంతటితో హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Saira Mujtaba. The headlines. Prime Minister Narendra Modi launches next phase of regional air connectivity scheme Viksit Uran to give fillip to air travel in Tier 2 and Tier 3 cities. Government hikes onion procurement price for price stabilization buffer

0: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఏరువాక పౌర్ణమి వేడుకలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన, యోగాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, జల్జీవన్ మిషన్ 2.0 అమలు, ఇలా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన అంశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి 15 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ స్వయంగా నాగిలిపట్టి మొదటి దుక్కిదున్ని సాగు పనులకు నాంది పలికారు. వ్యవసాయ భూముల్లో భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రార్థించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని దొండవాక రాజేపేట తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కొక్కటి 24.77 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. సురక్షిత బోట్ ల్యాండింగ్, పరిశుభ్రమైన చేపల నిర్వహణ, మార్కెటింగ్ సదుపాయాలతో మత్స్యకారుల అభివృద్దికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్న కొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో ప్రతిరోజు అరగంటైనా యోగాకు కేటాయించాలని, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్సరాయవరం మండలం సైతారిపేటలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ పథకాల నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో 2,42,536 మంది రైతులకు 158.04 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, రాష్ట ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో 2,51,772 మంది లబ్ధిదారులకు 106.85 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 మున్సిపాలిటీలు, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభమై 100% పెన్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నీటి సరఫరా కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వీబీజీ రామ్జీ పథకాన్ని కలెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయంపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకమని, దీని ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని వివరించారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పనులను నిలిపివేసే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తదుపరి కార్యక్రమం వింటారు.

0: అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో ముందుగా శ్రోతను పలకరిద్దాం. హలో,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి గారు, వెల్కమ్ టు అభిలాష.
0: నమస్కారం అండి. హరినాథ్ బాబు సార్, బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి సార్, ఏ పాట విందాం?
1: అప్పు చేసి పప్పు కూరలో కాశీకి పోయాను రామహరి, నంగ తీర్థంబు తెచ్చాను రామహరి.
0: చాలా గొప్ప పాట. అప్పు చేసి బప్పకోడు కాశీకి పోయాను. తప్పకుండా విన్నాం సార్. చెప్పండి, ఎవరు కోరుతున్నారు సార్?
1: నాకు కోరిన శ్రోతలు సార్, వెల్నాటి అన్నారు బాబు, హర్షవర్మ, ఎస్సి ప్రకాష్, లాలప్ప, వివేకానంద స్వామి, గోపాలకృష్ణ, సావిత్రిబాయి.
0: మీరు అభిలాషకి ఏమో ఫోన్ చేశారు, బాగానే ఉంది సార్, కానీ ఉత్తరాలు కూడా రాయండి లేపాక్షికి, అభిలాషకి.
1: ఏం రాస్తా ఉండి సార్, ముందు నాకు అబ్జెక్షన్ వచ్చా, ఊరికి ఏంది రేడియోలో మన పేర్లు వద్దంటే మానేసి.
0: అయ్యో లేదండి, అంటే మంచి పాటలు కోరుతారు కాబట్టి.
1: నేను యాక్చువల్ గా ఇదే కదా సార్, ఎస్ఎంఎస్ కూడా నాదే టాప్. 25,000 వరకు ఖర్చు పెట్టినా నేను, అది ఎస్ఎంఎస్ రోజు ఇస్తా ఉంటే చేసేవాళ్ళు లేరు, నేను ఒకడే.
0: మీరు
1: అభిలాష, అది ఒక కోరిక నెరవేర్చుకున్నాము.
0: ఉత్తరాలు రాయండి, మంచి పాటలు కోరుతారు కాబట్టి.
1: నాకు 8 ఇయర్స్ సార్, ఏదో 62 నుంచి, నేను 62లో యాక్చువల్ గా బాలానందంలో చేరాను నేను. సిన్స్ 1962 ఐఎమ్ ఫాలోయింగ్ రేడియో, ఐ డోంట్ సీ టీవీ. This is my habit.
0: Oh,
1: thank
0: super,
1: you, sir.
0: Sir.
1: I don't want to waste my time.
0: I will
1: put my song. And thank you very much for...
0: Tappakunda, sir.
1: ...living life.
0: Meeru korin paatu vastundi, sir.
1: Thank you, sir.
0: Dhanyavaadalu, andi.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: హలో అభిలాషులు, తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో అండి, నమస్తే. హలో, మీ వాయిస్ వినిపించలేదు నాకు.
2: హలో బబ్లు అండి.
1: వినిపించలేదండి సరిగా.
2: అయ్యో ఎందుకు వినిపించదండి?
1: బబ్లు గారు చెప్పండి.
2: గట్టి గురించి మాట్లాడతాను. ఇంకెంత గట్టి మాట్లాడాలండి చెప్పండి ఒక మాట.
1: అంటే నాకు వినిపిస్తే నేను చెప్పడానికి అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది చెప్పండి బబ్లు గారు. ఓకే చెప్పండి, ఎక్కడి నుంచి కోరుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో బబ్లు గారు, మీరు ఏమి అనుకోకపోతే మీ వాయిస్ నిజంగా చాలా లోగా వినిపిస్తోంది నాకు. ఓకే చెప్పండి. ఒక్కడు చిత్రం నుంచి చెప్పండి. ఇంకెవరు కొడుతున్నారు? తప్పకుండా బబ్లు గారు పాటిస్తుంది, విందామా? నమస్తే అండి.

0: ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా
0: తీసుకున్నాను.
1: ఇంకోటి
0: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: హలో భిలాషలు, తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి, హలో బిలాస్ కి స్వాగతం.
4: తిరుపతి సార్, నమస్తే. బాగున్నారు సార్?
3: నమస్తే. ఎంగమూని గారు కదా? ఎలా ఉన్నారు ఎంగమూని గారు?
4: బాగున్నారు సార్.
3: బాగున్నారా? చెప్పండి, ఏ పాట విందాం?
4: వజ్రం ఉంది సార్? వజ్రం,
3: వజ్రం ఉంది, చెప్పండి
4: పాట. అదే గంపలో కోడి పిల్లల పాట ఉంది సార్.
3: తప్పకుండా వినిపిద్దాం. ఎవరు కోరుతున్నారు ఎంగమూని గారు?
4: కృష్ణా జిల్లా మురిగి బొమ్మడం నక్కలపల్లి అంటే ఎంగమూని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, పోయిటివి, చిన్నారి, విద్యాధనంజయ, బాలు కనబక్షు, కదిర్నుటి, దుగ్గి నాగేశ్వరరావు, నడపలంటి
3: భాగ్యమ్మ గారు. మీ అందరి కోసం పాట
4: కోసం కూడా సార్,
3: కూలరయ్య, మీ మిత్రులందరి కోసం పాట వస్తుంది, వినండి ఇంకా మునిగారు.
4: థ్యాంక్ యూ సార్.
3: నమస్కారం అండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుతున్న పాటలు ప్రత్యక్ష ప్రసారం వింటూ ఉన్నారు. పలకరిద్దాం ఇంకొక శ్రోతని. హలో.
2: నమస్కారం సార్.
1: హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
1: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను భాస్కర్ గారు. చెప్పండి, ఏ పాట విందాం?
2: గరానా మగుడు. ఏ పిల్లల పిల్ల కాఫీ కీపీ గంజంగిట్టు 1/2 సాంగ్ ఉంటుందండి.
1: తప్పకుండా భాస్కర్ రావు గారు, చెప్పండి ఎవరు కోరుతున్నారు ఇంకా ఈ పాటని?
2: బండ్ర శ్రీమతి గుప్త గారు, ధనంజయ గారు, పాలం పోలయ్య గారు, మానస్ కాడరావు అందరి కోసం.
1: గుప్త

0: గారు బాగున్నారా?
1: బాగున్నారు.
0: ఏంటి
1: ఏం
0: వారు
1: చేస్తూ ఉంటారు? బాగానే ఉన్నారు.
0: మా మీద అలిగినట్టున్నారండి, ఫోనే చేయట్లేదు వారు. సరే ఓకే అండి, పాటిస్తుంది, విందామా? ధన్యవాదాలు నాగేశ్వర్ గారు. భాస్కర్ గారు, భాస్కర్ రావు గారు. ఓకే
1: ఓకే ఓకే సార్.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: హలో అభిలాష, శ్రోతను పలకరిద్దాం.

0: హలో
1: హలో సార్ నమస్తే సార్
0: నమస్తే అండి మీ పేరు
1: భాస్కర్ సార్ బల్లా భాస్కర్ నేను అనంతపురం నుంచి చేస్తున్నాను
0: భాస్కర్ గారు ఎలా ఉన్నారు
1: బాగున్నాను సార్ బాగున్నాను మీరు బాగున్నారు
0: బాగున్నానండి ఏం చేస్తుంటారు భాస్కర్ గారు
1: నేను రిటైర్డ్ టీచర్ సార్
0: ఓ చాలా సంతోషం అండి ఎక్కడ పనిచేశారండి
1: ధర్మారం మున్సిపల్ హై స్కూల్
0: సార్ ఇక్కడే పనిచేశారు చాలా సంతోషం భాస్కర్ గారు చెప్పండి ఏ పాట విందాం
1: ఫస్ట్ టైం వచ్చింది సార్
0: చాలా సంతోషం కదా
1: చాలా సంతోషం
0: సో మీతో మాట్లాడడం కూడా ఇది అయితే మొదటిసారి మేము మరి
1: ఫస్ట్ ఫస్ట్ రెండు మూడు సార్లు ట్రై చేసినాను కానీ రాలేదు ఈ రోజు వచ్చింది
0: మరి మీరు రిటైర్మెంట్ అయ్యారు బాగానే ఉంది ఏమైనా రాయటం అట్లాంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా అండి రచనలు కానీ ఇలాంటివి ఏమైనా
1: తోట పెట్టుకున్నాను సార్ మాకు ల్యాండ్ ఉంది
0: ఓహో వ్యవసాయం చేస్తున్నారు
1: చెట్లు పెట్టాను సార్
0: చాలా సంతోషం భాస్కర్ గారు చెప్పండి ఏ పాట విందాం
1: అల్లరి పిల్లలు శ్రీచక్ర సుపనివాస అని పాట ఉంది సార్ కోరుతున్న శ్రోతలు సార్
0: అల్లరి పిల్లల
1: అల్లరి పిల్లల
0: ఒక్క నిమిషం చూస్తాను అల్లరి పిల్లలు చెప్పండి
1: శ్రీచక్ర సుపనివాస
0: శ్రోతలు చెప్పండి
1: కోరుతున్న శ్రోతలు సార్ ప్రమీల
0: చెప్పండి వినిపిస్తాను
1: వినిపిస్తుంది సార్ ప్రమీలను సతీష్ దీప్తి నిత్య పద్మ కావ్య రవి సార్
0: ఓకే తప్పకుండా మీ అందరి కోసం పాటిస్తుంది విందామా నమస్కారం అండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ

0: వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: హలో భిలాష కార్యక్రమంలో ఇంకో శ్రోతను పలకరిద్దాం. హలో,
2: సార్ కథ నుండి బాదల్ ఖాన్ బక్షు మాట్లాడుతున్నాను సార్.
1: నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: కథ నుంచి మాట్లాడుతున్నారా?
2: అవును సార్.
1: చాలా సంతోషం, చెప్పండి. ఏ పాట విందాం?
2: భైరవ దీపం సార్. విరిసినది వసంత గానం సార్.
1: ఓ, చాలా మంచి పాట కదా. ఓకే, రేడియో వింటూ ఉంటారు అయితే.
2: అవును సార్. చెప్పండి సార్.
1: చెప్పండి.
2: కదిరి మచానంపేట బాదల్ ఖాన్ వీధి నుండి బాదల్ ఖాన్ బక్షు రహమతునిసా బాబాజా షాజహాన్ గౌసియా మున్ని షాజు బక్షు అహ్మద్ జుబేరియా సాదియా మొహిదీన్ నక్కల్పల్లి నుండి
1: ఎంగముని గారు.
2: ఎంగముని సార్,
1: ఇందాక వారు మీ పేరు చెప్పారు.
2: అవును సార్,
1: అందుకని గుర్తుంది. ఓకే, తప్పకుండా పాటిస్తుంది. మీ అందరి కోసం విందామా?
2: ఓకే సార్.
1: ఓకే, నమస్కారం అండి.

0: హలో,
1: మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సంగడన్న గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారు?
0: హరినాథ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు సార్. వర్షం కోసం ఎదురు చూస్తున్నాము.
0: వస్తుంది, దేవుడు కరుణిస్తాడు.
1: వర్ణ దేవుడు కరుణించడం లేదు సార్, మాడలేం అవుతున్నాయి.
0: అవును
1: అవును సార్, కళ జల్లుతుంది పోతుంది సార్. నిన్న రాత్రి బాగా ఎక్కువ వచ్చింది సార్ మాడమేమో, కలాప జల్లినట్టు బండలు నానింది, మళ్ళీ పోయింది సార్.
0: అంటే గాలి ఎక్కువ ఉంది కదా?
1: అవును సార్, గాలి ఎక్కువ ఉంది సార్. అందరు రావాలా సార్? ఈసారి చాలా ఇబ్బంది పెట్టినాడు సార్, అందరు ఎవరికి లేదు సార్ ఇక్కడ.
0: కానీ కానీ చూద్దాం, భగవంతుడు అయితే అన్యాయం చేయడు ఎవరిని.
1: చేయడనే ఆశ సార్, మళ్ళీ రైతులు ఒకటిగా సార్. మళ్ళీ అందరు మేమోరం అంతా బాగుపడింది అంట సార. రాత్రి
0: వస్తుంది వస్తుంది మనకు కూడా, ఎందుకంటే భూదేవిని నమ్మిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు. చెప్పండి
1: సార్. కిల్లర్ సార్, కిల్లర్ సార్. ప్రియ ప్రియతమ రాగాలనే పాట ఉంటుంది సార్,
0: తప్పకుండా విందాం. చెప్పండి, ఎవరు కోరుతున్నారు? ఇంకా
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, అందరి కోసం సార్.
0: తప్పకుండా పాటిస్తున్నాం, విందామా?
1: విందాం సార్. ధన్యవాదాలు.
0: నమస్కారం అండి.
1: నమస్కారం.

0: హలో అభిలాషులు, శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు పూజారి ధనంజయ్ సార్.
0: ధనంజయ్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నారు సార్. మీరు బాగున్నారా సార్?
0: అన్నిసార్లు చెప్పేశారు అయితే చాలా చాలా అని.
1: అంతేగా సార్, బాగా హుషారుగా ఉండాలి, బాగా అందరినీ బాగా పలకరిస్తున్నారు మీరు. అందరూ బాగా ఉండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి సార్.
0: అంతే కదా, మరి కోరుకోవాల్సింది అదే.
1: అందరూ బాగుండాలి సార్.
0: చెప్పండి ధనంజయ్ గారు, ఏ పాట విందాం?
1: భగవతి కేసరి.
0: కొత్త పాట విన్నారు, కోరారు.
1: చూడండి సార్,
0: భగవంత్ కేసరి. ఇంకేదన్నా కోరుతారా?
1: లేదా సార్, అయితే మనవర శంకర ప్రసాద్.
0: మరీ కొత్త పాట అయితే లేదు
1: సార్. ఏమనుకోకండి, కొత్త సినిమా పాటలు తేండి సార్, ఎందుకంటే చాలా మంది కొత్త పాటలకి హుషారు పడుతున్నారు.
0: అవునవును,
1: పాత పాటలు బాగుండాయి, తీసేయకూడదు. నేను ఏమంటే, కొంతమంది వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా అడుగుతుంటారు కాబట్టి
0: చెప్దాం. వింటూ ఉంటారు అధికారులు, వాళ్ళు చూస్తారు.
1: మన స్టేషన్ మేడం గారికి కూడా తెలియచేయండి సార్.
0: అవునవును, చెప్దాం. ఇంకేదన్నా కోరుకోండి.
1: వీరసింహారెడ్డి.
0: ఓకే, వీరసింహారెడ్డి అందులో నుంచి.
1: అందులో అంటే మా బావ మనోబాబాలు దెబ్బతిన్నాయి.
0: తప్పకుండా చెప్పండి ధనంజయ్ గారు, ఇంకెవరు కొడుతున్నారు ఈ పాటని?
1: సార్, మా కుటుంబ సభ్యుల పేర్లు వచ్చి పూజారి సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబలమ్మ, అన్నం వెంకటేశు, నాగభూషణ, చోడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగమూని, బాలాజీ, హేమంత్ సాయి, నందాలింటి రామయ్య, పాలం పోలయ్య, నరేందర్ రెడ్డి గారు, అశోక్ గారు, ఎఫ్ఎంఏ సర్దార్ గారు, వింటున్న శ్రోతలు ప్రతి ఒక్కరి కోసం మేడం సార్ ఈ పాట.
0: తప్పకుండా మీ అందరి కోసం పాటిస్తుంది ధనంజయ్ గారు, వినండి.
1: విందాం సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్.
0: ఓకే అండి.
2: ఎంత పని అయిపోయినది పాపా, ఏం జరిగినది ఏంటి?

0: హలో అభిలాష. కార్యక్రమంలో చివరిగా శ్రోతను పలకరిద్దాం. హలో హలో అండి.
1: హలో సార్.
0: నమస్తే అండి.
1: సార్ బాగున్నారా? సార్
0: బాగున్నానండి. భాగ్యమ్మ గారు కదా?
1: అవును సార్. అనుకున్నాను సార్, మీరు
0: మీ గొంతు కనిపెట్టాను నేను. చెప్పండి భాగ్యమ్మ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నాను. మీ మామగారు బాగున్నారా?
1: బాగున్నా సార్. అడుగుతా అంటారు సార్, తిరుపతి సార్కి ఫోన్ చేద్దామమ్మా అంటాడు.
0: ఇక్కడే ఫోన్ చేయండి. అంటే మనం మంచి పాటలు అడుగుతారు, ఆయన కూడా బాగా రేడియో వింటారు కదా?
1: వింటారు సార్ రేడియో. సెల్ కొత్త సెల్ తెచ్చుకున్నాడు.
0: చాలా సంతోషం.
1: సెల్ రేడియో వింటానే ఉంటాడు.
0: వినండి, మీరు ఎక్కడన్నా పనికి వెళ్ళిన చోట ఇంకా నలుగురికి వినిపించండి.
1: అవును సార్.
0: తప్పకుండా. భాగ్యమ్మ గారు చెప్పండి, ఏ పాట విందాం?
1: సార్ పల్లకిలో పెళ్లి కూతురు సార్. అందులో నుంచి నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా అనే సాంగ్. సార్
0: తప్పకుండా. భాగ్యమ్మ గారు ఎవరు కొడుతున్నారు ఇంకా ఈ పాటని?
1: ఈ పాట ప్రొద్దుటూరు విజయలక్ష్మి గారి కోసం సార్.
0: ఓకే, మీకోసం అలాగే విజయలక్ష్మి గారి కోసం కూడా పాట వస్తుంది, విందామా?
1: విందాం సార్.
0: నమస్కారం భాగ్యమ్మ గారు.
1: థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలు, ఇంతవరకు హలో భిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:30. ఇప్పుడు విందాం నవ్వుతూ బ్రతకాలి. రూపకం, వ్యాఖ్యానం శ్రీ ఏ హేమంతరాజు, రచన శ్రీమతి అంబాపురం లహరి, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. వినే ముందుగా
1: సైబాల్ LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మోటిమలా
3: సైబాల్,
2: గజ్జా బబ్బలా
3: సైబాల్,
2: నడువులో తామరా
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా

0: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి నవ్వుతూ బ్రతకాలి. రూపకం, రచన శ్రీమతి అంబాపురం లహరి. వ్యాఖ్యానం ఏ హేమంతరాజు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. వినండి నవ్వుతూ బ్రతకాలి రూప

0: నవ్వింది మల్ల చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్.
1: ప్రతి మనిషి జీవితంలో కోరదగిన ముఖ్యమైన స్వల్పమైన కోరికే నవ్వుతూ బ్రతికే అదృష్టం. నవ్వు అనేది మనిషికి అమూల్యమైన ఆభరణం లాంటిది. ఈ ఆభరణం లోపించిన నాడు మనిషి జీవితం ఒక విధంగా వ్యర్థమైనదనే చెప్పవచ్చు. నిత్య జీవితంలో జరిగే సంఘటనలను మనం నిశితంగా పరిశీలించితే ఎంతోమంది హాయిగా నవ్వుతూ జీవించడానికి ఎంతగా జీవనపోరాటం సాగిస్తున్నారో మనం గమనించవచ్చు. మనం నేటికిని తెనాలి రామలింగడు, బీర్బల్, నాసిరుద్దీన్ మొదలగు వారి గురించి ఇంకా చదువుతున్నామంటే కారణం వాటి వల్ల మనకు హాయిగా నవ్వుకునే అదృష్టం కలగడమే కదా.

జీవితంలో ఒక్క క్షణం అయినా హాయిగా నవ్వని రోజు అన్నిటికన్నా వ్యర్థమైన రోజు అని అన్న సామెతలో ఎంతో నిజముంది. మనిషి ఎంత ఆనందంగా నవ్వితే అతనిలో అంత నిష్కల్మషమైన హృదయం ఉందని మనం సులభంగా చెప్పవచ్చు. ఎంతటి వ్యక్తి అయినా ఆయనలో స్వచ్ఛంగా నవ్వే గుణం లోపించితే ఆయన వద్దకు పోవడానికి ఒక్కొక్కసారి మనం వెనుకాడవచ్చు.

రోగులను పరీక్షించే డాక్టర్లలో నవ్వే స్వభావం ఉన్నవాడు ఆ డాక్టర్ ఇచ్చే మందుల కన్నా ఆయన చిరునవ్వులోని మహిమే ఆ రోగుల యందు ఆత్మవిశ్వాసం కల్పించి వారిని త్వరగా ఆరోగ్యవంతులను చేయడం మనం చూస్తున్నాం కదా. అలాగే ఏ వృత్తిలోనైనా మనం రాణించాలంటే మనం నవ్వుతూ ఎదుటివారిని నవ్వించడంపై ఆధారపడి ఉంటుంది. ఆ రోజే కార్యనిర్వహణలో ఎంతటి కష్టం ఎదురైనా అవలీలుగా అడ్డంకిని దాటుకొని పోవచ్చు. ఒక వ్యక్తికి స్మగ్లింగ్ చేసే స్వభావం, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే స్వభావం ఉన్నవాడు ఏనాటికైనా అందుకు తగిన శిక్ష అనుభవించగలననే భయం అతనికి నిశ్చింతంగా నవ్వే అదృష్టం కలుగనేయదు. అయితే తాము సంఘానికి పనికి వచ్చే మంచి పనులు చేస్తున్నామనే తృప్తి ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ తన చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించగలడు.

గాంధీజీ నవ్వు గురించి ఒకసారి చెప్తూ, పసిపాపల నోరాలు నవ్వడం నేర్చుకున్న వ్యక్తికి ఎప్పుడూ విజయం చేకూరుతుంది అని అన్నారు. అంతేకాదు, నీవు నవ్వుతుంటే నీతో పాటు లోకం అంతా నవ్వుతుంది, కానీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే లోకం నిన్ను నీ దారికి వదిలి తాను వెళ్ళిపోతుంది అని వెనుకటికి ఒక కవి చమత్కరించాడు.

0: అధికంగా సంతానం పెంచుకుంటే మనలోనే కాదు మన పసిపాపల్లోని నవ్వు కూడా అదృశ్యమైపోతుంది. అందుకే పరిమిత కుటుంబాన్ని మనలో నవ్వును పెంపొందించే పరంగా మనం భావించాలి. నవ్వుతూ ఎంతటి కష్టాన్నైనా మర్చిపోగలం. ఎంతటి కష్టసాధ్యమైన కార్యాన్నైనా నవ్వుతూ చేపడితే మనం పడే శ్రమను మరచిపోయి అవలీలుగా విజయం సాధించగలం.
1: నవ్వులో పుట్టాను, నవ్వులో పెరిగాను.

తన చిన్నారి పాప కోరిన కోరికే తీర్చిన నాడు ఆ పసిపాప నవ్వే నవ్వు వలన ఆ దంపతులకు కలిగే ఆనందం అంతా వారు నవ్వుకునే చిరునవ్వుల్లో మనం చూడగలం.

0: మీరింతవరకు నవ్వుతూ బ్రతకాలి రూపకం విన్నారు. రచన శ్రీమతి అంబాపురం లహరి, వ్యాఖ్యానం ఏ హేమంతరాజు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి.
1: నవ్వుతూ బ్రతకాలి.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం బుధవారాల్లో నిర్వహించిన 2 కేంద్రీయ విశ్వవిద్యాలయాల తొలి స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని

0: విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ జ్ఞానం నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ నవీన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. బుధవారం అనంతపురం జిల్లా జంతులూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు రాష్ట్రపతి డిగ్రీ పట్టాలను ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భవిష్యత్తుకు సిద్దమైన విద్యాసంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఉత్తమ మానవ వనరులను అందించే గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ది చెంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: మహిళా సశక్తీకరణ బడితే కదమకే సాథి ఏ ఉపలబ్ధి సంస్థకి సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కే ప్రతి సంవేదనశీలతకి దర్శాతా హై. ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక విశేష జిమ్మేదారీ హై. ఏ అపేక్షా కి జాతి హై కి ఏ విశ్వవిద్యాలయ జనజాతీయ సమాజ కే ఆత్మవిశ్వాస్ నేతృత్వ ఆర్ నీతి నిర్మాణ కా కేంద్ర బనే.
2: డిజిటల్ ఇండియా ప్రారంభించి బుధవారానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డిబిటీలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని వివరించారు.
0: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించింది. 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచితో గురువారం ఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాల్లో అనేక ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్, జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: భారత్ ఆర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చీ తర సమజ్తే హై. ఇసి దిశా మే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా హై. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీ కండక్టర్, క్వాంటమ్ ఆర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లాయ్ చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరేంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగీ.
0: త్రిభాషా విధానానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న వారిపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది.
2: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పదవి బాధ్యతలు

0: ప్రకటించారు. సాయుధ దళాల్లో 40 ఏళ్లకు పైగా సేవలందించి పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడ్క్వాసాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్ముడ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత కుంజుతో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని BOT టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో NDA ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
0: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో బుధవారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్లు వెల్లడించారు. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్లు కమిటీ హోంమంత్రికి వివరించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. VBG రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో గురువారం అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో VBG రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించి లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, VBG రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా VBG రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
3: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయీ గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్ హర్ పేట్ కో రోటీ, కోయీ గరీబ్ బినా కామ్ కే నా రహే. इसके लिए ये योजना आई है. विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था. विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा.
0: భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్ధిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈ రోజుకి 7,15,000 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
1: జమ్మూ కశ్మీర్లో ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీనగర్ యాత్రీ నివాస్ నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బృందం

0: అని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ యాత్రికుల భద్రత సౌకర్యాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంపు నుంచి 4822 మంది యాత్రికులతో కూడిన తొలి బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ క్షేత్రానికి బయలుదేరింది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ అంశంపై గురు శుక్రవారాల్లో రాష్టస్థాయి కార్యశాల జరిగింది. ఈ కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ, డేటా ఆధారిత పాలన సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవిని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: డేటా ఇస్ వెల్త్ అకార్డింగ్ టు మీ. యు ఆర్ హావింగ్ ప్రాపర్ డేటా, యు విల్ అరైవ్ రియల్ సొల్యూషన్ ఫర్ ఎగ్జిక్యూషన్, ఫర్ మానిటరింగ్, ఫర్ కరెక్ట్ మెజర్స్. దేర్ ఇస్ నో ప్రాపర్ డేటా. ఇఫ్ యు ఫీడ్ కంప్యూటర్ గార్బేజ్, గార్బేజ్ విల్ కమ్. ఇఫ్ యు ఫీడ్ ప్రాపర్ డేటా, nothing like that on health or education or agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధక విద్యార్థుల కోసం నిర్మించనున్న వస్తి భవనానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకై పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా కొండపావులూరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి విపత్తు నిర్వహణ ప్రణాళికపై 2 రోజుల దక్షిణ మండల కార్యశాల గురు శుక్రవారంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ, విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆసుపత్రుల భద్రతను బలోపేతం చేయడం, అత్యవసర సన్నద్ధతను పెంచడం, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా సంక్షోభ సమయాల్లోనూ నిరంతర వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.
0: రహదారి భద్రతపై ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీటు బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా రహదారి నిబంధనలు పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ట్యూన్ చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీతే నువ్వు నాకు నచ్చమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:20 వస్తుంది. మనమెన్నోం హర్విల్లవ్. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, 7ని సగం చేస్తే ఆన్సర్ 5 వస్తుంది అది ఎలా అని. చాలామంది అయితే మెసేజెస్ పంపిస్తున్నారు. ఆన్సర్స్ కేవీ రమణమూర్తి గారు వెల్కమ్ టు హర్విల్లో అంటూ మెసేజ్ చేశారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వెస్తామరం నుంచి పంపించారు కరెక్టే, కానీ ఇంకొంచెం ఆన్సర్ కరెక్టే, కాకపోతే మీరు పంపించిన సమాధానం ఆన్సర్ పంపించారు కదా అది రాంగ్ అనమాట. బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ మేడం అంటూ కుంచనపల్లి నుంచి శ్రీనివాస్ గోగి కే భవానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు హాయ్ అంటూ. 7కి అడ్డగీత పెట్టి అది 5గా మారుతుంది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుంచి. కాదండో రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

Varta Visanji. Labor Welfare Commissioner Varu Ila Telejistunar. Andhra Pradesh Telangana Rastra Loni BD Limestone Dolomite Iron Manganese Ganlu Chrome Mica Mine Karmiklu Sini Karmiklu Pillalu Renduvela Irvayaru Irvayedu Savatsarani Ganu Online Low Scholarship Nu Darkastu Cheskodaniki Akar Tedilu ఒకటి నుండి పదవ తరగతి చదివేవారు 31/8/2026 లోపుగాను 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు లేదా ఆఫీస్ ఆఫ్

0: చిక్కుకున్నాడు. తెలియని యాప్తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
1: విజయ వంట నూనెలు. విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే నువ్వు వస్తావని మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ సుజాత పాడగా పోతుల రవి కిరణ్ లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:33 దాటి 8 సెకండ్లకు వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. 7 సగం చేస్తే ఆన్సర్ 5 వస్తుంది. అది ఎలా అని అడిగాను. చాలామంది అయితే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అంటూ గంగవరపు సరోజాదేవి పాలమంచి నుంచి అయితే మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి ఆన్సర్ అయితే పంపించారు. రోమన్ నెంబర్లో VII అని రాశారు. దాన్ని ఎలా హాఫ్ చేస్తే 5 వస్తుందో నాకైతే అర్థం కలదు. ఆన్సర్ అయితే 5 అని పంపించారు. కరెక్ట్ ఆన్సర్. హాయ్ సౌజన్య మేడం, బాగున్నారా? మీ మొదట ప్రశ్నకు సమాధానం అంటూ సేమ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ గారు మెసేజ్ చేశారు. కానీ ఎలా, అలా కాదండి. ఆన్సర్ అయితే కరెక్టే కానీ పంపించిన ప్రాసెస్ తప్పనమాట. ఇంకా భాస్కర్ పేడ నుంచి సేమ్ VII అని పంపించారు. 7 అన్నారు, V5 అన్నారు. నేను హాఫ్ చేస్తే అన్నాను. సో అలా కాదనమాట. ఇంకా మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి అయితే పంపించారు. సేమ్ అలాగే పంపించారు. అలా అయితే రాంగ్ ఆన్సర్ అని చెప్తాను. 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బట్ మీరు పంపించిన ప్రాసెస్ రాంగ్ అనమాట. ఇంకా మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంగపడి మండలం కృష్ణా జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు 5 అని. ఎలా, నేను చెప్పింది అదే 5 వస్తుందని ఎలా అని అడిగాను. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు సేమ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కాళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు కరెక్ట్గా పంపించారండి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇలా అంటే ఆన్సర్ 5 అని చాలామంది పంపించారు. నేను ఆల్రెడీ 5 వస్తుందని చెప్పాను కాబట్టి అలా నేను తీసుకోను అనమాట. ఇంకా అనంతపురం మస్తాన్ బాషా జాను హైదరాబాద్ నుంచి నమస్తే అంటూ ఆన్సర్ 3:30 అని పంపించారు. బాబోయ్ కాదండోయ్, ఎలా అంటే 7, జస్ట్ 7 ఎలా రాస్తాం, SEVEN కదా. సో హాఫ్ చేస్తే ఇటు ఎస్ఈ పోద్ది, అటు ఈ అని పోద్ది, మధ్యలో వి లెటర్ ఉండిపోద్ది. వి అంటే రోమన్ లెటర్స్లో 5 కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా పంపించకుండా చాలామంది 7 రోమన్ నెంబర్స్లో రాసి కట్ చేసేసి ఎలా కట్ చేస్తారు హాఫ్ అని చెప్పాను, కట్ చేసేసి వి అని పంపించారు. అలా అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక నాన్న దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. ఆయన దాన్ని తన ఇద్దరు కొడుకులకి పంచాలి. కానీ రూల్ ఏంటంటే, ఒక కొడుకు కంటే ఇంకో కొడుక్కి 20 రూపాయలు ఎక్కువ రావాలి. మరి ఇద్దరికి ఎలా పంచాలి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మా నెంబర్ 0866-24-888-14 మెసేజ్ చేసేయండి. ఇలా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినద్దాం. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

Shakti FM 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు నేను ప్రేమ నుంచి మరిది ఎవరు పాడారంటే కనుక ఏఆర్ రెహమాన్ పాడగా వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:43:32 కా వస్తుంది. మనం ఉన్నాం హర్బిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక నాన్న దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఆయన దాన్ని తన ఇద్దరు కొడుకులకి పంచాలి, కానీ రూల్ ఏంటంటే ఒక కొడుకు అంటే ఇంకో కొడుక్కి 20 రూపాయలు ఎక్కువ రావాలి, మరి ఇద్దరికి ఎలా పంచాలి అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు. ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించారు. నేను ఆన్సర్ రివీల్ చేశాను. రావణమూర్తి గారు ఏదేదో పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అక్తర్ ఉమ్ముల్ మెసేజ్ చేశారు 1:30 అంటూ, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కనకరావు గారు పెడర్ నుంచి ఒకరికి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనుంజయ్ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి ఆన్సర్ అయితే పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నేను ఆన్సర్ రివీల్ చేసేసానండి. ఇంకా దస్తగిరి చంద్య ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనియతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆన్సర్ రివీల్ అయితే చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే ఒకరికి 25 రూపీస్ ఇవ్వాలి, ఇంకొకరికి 5 రూపీస్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళిద్దరికి డిఫరెన్స్ 20 కదా, సో అదనమాట అలా ఇవ్వాలి. మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఒక ఖాళీ పెట్టు ఉంది, ఆ పెట్టె సైజు ప్రకారం అందులో గరిష్టంగా 10 గుడ్లు పడతాయి, అయితే ఆ ఖాళీ పెట్టెలో ఎన్ని గుడ్లు పెట్టగలరు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక ఖాళీ పెట్టె ఉంది, ఆ పెట్టె సైజు ప్రకారం అందులో గరిష్టంగా 10 గుడ్లే పడతాయి, అయితే ఆ ఖాళీ పెట్టెలో కోడి ఎన్ని గుడ్లు పెట్టగలదు? నేను మళ్ళీ రిపీట్ చేయడానికి మళ్ళీ అడుగుతాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243814కి అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి విన్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే క్యూషి మూవీ నుంచి విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక దేవన్ అండ్ కల్పన గారు పాడగా మన్ శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఏం రత్నం గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 42 సెకండ్లుగా వస్తుంది మనమున హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఖాళీ పెట్టె ఉంది, ఆ పెట్టె సైజు ప్రకారం అందులో గరిష్టంగా 10 గుడ్లు పడతాయి, అయితే ఆ ఖాళీ పెట్టెలో కోడి ఎన్ని గుడ్లు పెట్టగలదు అని అడిగాను. చాలామంది అయితే మెసేజ్ పంపించారు 50-25 అంటూ సోమనాథం గారు, జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరంగ్ నుంచి వేరు రాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ మల్లేశ్వరరావు సాంబవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పలూరు నుంచి అయితే పంపించారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ గంగవరపు సరోజదేవి పాలవంచి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అఖ్తర్ 10 ఎగ్స్ పంపించారు. బాబోయ్ కాదండి రాంగ్ ఆన్సర్. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ మేడం, మై నేమ్ ఈజ్ సత్యకుమార్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, మై ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు, కరెక్ట్ అండి. హాయ్ దిస్ ఈస్ దివ్య ఫ్రమ్ గుడివాడ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, కాదు రాంగ్ ఆన్సర్ అండి. మంచి మంచి ఆహారం క్వశ్చన్లు అడుగుతున్నారంట. ఓకే, ఇంకా మహమ్మద్ ఎనేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ విఖ్యాత్ చిత్తూరు నుంచి మై ఆన్సర్ ఈజ్ అంటూ 10 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసిస్తాను, ఓన్లీ 1 ఎగ్ అనమాట. ఎందుకంటారా, ఒక గుడ్డు పెట్టగానే ఆ పెట్ట ఇక ఖాళీ పెట్ట అవ్వదు కదా, అది అనమాట లాజిక్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 33 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విల్కి అయితే బాబాయ్ చెప్పేస్తున్నాను, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఇంధన సంక్షోభం తలెత్తినప్పుడు యావత్ ప్రపంచం అల్లాడిపోయినా మన భారతదేశం మాత్రం వారంలో ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచి గ్యాస్ కొరత రాకుండా చేయగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా తెలిపారు. చమురు దిగుమతుల బిల్లు భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాలు అవలంబించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రఖ్యాత పాండవాని జానపద కళాకారిణి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత తీజన్ బాయి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఆమె రాయ్పూర్లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ జానపద కళారంగంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లయింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కారం చూపారు. నిన్న కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ పట్టాలను స్వయంగా పంపిణీ చేశారు. రొయ్యల్లో వైట్ గట్ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పశు వైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలిక్లినిక్లు, వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఈ నెల 6న రేపు కుక్కలకు ఉచితంగా యాంటీ రాబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. ఇందుకోసం 5.97 లక్షల టీకాలను సరఫరా చేసినట్లు తెలిపారు. వీధి వ్యాపారులకు సంబంధించి రాష్ట్రంలో 51 పట్టణాల స్థానిక సంస్థల్లో జోన్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు తుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ స్టూడియోలో సమయం చూస్తే 10 గంటల 3 నిమిషాలు దాటి 55 సెకండ్లు సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో చిన్నబాబు ఏం చెబుతాడో ఆలోచిస్తున్నారు కదా. ఎస్, సినిమా కబుర్లు కార్యక్రమంలో మన గాయని గాయకులు గొంతులు సవరించుకున్నారు, అంటే వారు చక్కగా పాటలు పాడారు. ఒకప్పటి రోజుల్లో అయితే ఆట పాట రెండు వచ్చుంటేనే, అంటే నటన వచ్చుంటేనే సినిమాల్లోకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డాన్స్ రావాలి, పాటలు రావాలి అంటే సంగీతం నేర్చుకుని ఉండాలి, నాట్యం కూడా నేర్చుకుని ఉండాలి. అలాంటి వారు కన్నాంబ, కాంచనమాల, భానుమతి ఇలా అందరు కూడా పాటలు పాడి అలరించారు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి వర్ధమాన హీరో హీరోయిన్స్ కథానాయిక నాయకులు కూడా చక్కగా తమ గళ్ళను అలా ఓపెన్ చేసేసి చక్కగా పాడేస్తున్నారు. మరి అలాంటి విషయాలు, ఏ సినిమాలు ఎవరెవరు పాడారు, బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా సూపర్ హిట్ కూడా అయిపోయింది కదా, వారు పాడిన పాటలు సూపర్ అండి, సూపర్ సూపర్. ఇప్పుడైతే మరి ఈ పాట విన్న తర్వాత ఎవరు పాడారు, ఏ సినిమా, మీకు అంతకు తెలిసిపోతుంది. వింటున్నటువంటి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: బాగా పాడగలడని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
3: మాస్టర్, ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి. నేను డాన్సర్? నో నో నో.
4: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియోల సమయం చూస్తే 11:12 దాటి 30 సెకండ్లు. సినిమా కబుర్లు వింటున్నారు విత్ రాజి చిరుబాబు. కబుర్ల కార్యక్రమంలో మనం సింగర్స్ అంటే ఎవరా సింగర్స్, నేపథ్య గాయని గాయకులు పాడటమే కాదండి, మేము కూడా పాడగలము, సత్తా నిరూపిస్తామన్నట్లుగా చక్కగా తమ గొంతులు సవరించుకుని పాటలు పాడినటువంటి నటీ నటులు ఎవరెవరు, ఏ సినిమాలో అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన టాలీవుడ్లో నటనతో పాటు అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటీ నటులు కూడా ఉన్నారు. ఒకప్పుడు సినిమాల రంగంలో అయితే అడుగు పెట్టాలంటే చెప్పే కదా ఆట పాట అన్నీ వచ్చి ఉండాలి. కాబట్టి అప్పటి నటీ నటులు సంగీతం నాట్యం నేర్చుకున్నారు, ఆ విషయం మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా చాలా చక్కగా పాడుతున్నారు చిరుబాబు అంటారా? ఎస్, చక్కగానే పాడుతున్నారు. అయితే ఇందాక మాస్టర్ చిత్రంలోని మన చిరంజీవి గారు మెగాస్టార్ సూపర్గా పాడాడు కదా, మరి జూనియర్ NTR గారికి కూడా చక్కగా తమ గొంతును సవరించుకున్నారు. మరి ఆ పాట కూడా వినేద్దామా? వింటున్నటువంటి వివిధ భారతి FM 101.3 మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు.

విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు సూపర్గా పాడేశారు కదా. మరి పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్, రవితేజ, విజయ్ దేవరకొండ, సిద్ధార్థ మొదలగు హీరోలు, వీరితో పాటు నిత్యమీనన్ శృతి హాసన్, మాధవన్, ఆండ్రియా జెనిలియా మొన్నగు తారలు కూడా తమ గొంతులను సవరించుకొని సినిమాలో అద్భుతమైన పాటలు ఆలపించారు. అత్తారింటికి దారేది సినిమాలో కాటమ రాయుడు అనే పాటను, గోపాల గోపాల చిత్రంలోని జిందగీ అనే పాటను కూడా ఆలపించి ప్రేక్షకుల మెప్పును పొందారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదండో, ఈ వెంకటేష్ గారు కూడా సూపర్గా పాడతారు కదా. మరి ఆ పాట కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినేద్దాం. వింటనివ్వండి, వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు.

ఆదర్శ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ రీటా ఆలపించిన రామ జోగయ్య శాస్త్రి గీతం వినేశారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజే చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మరి తారలు గొంతు సవరించుకుని పాటలు పాడినటువంటి

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాస్పిటల్ లో సమయం చూస్తే 11:27 దాటి 53 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు సినిమా కబుర్లు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మరి మన తారలు సినిమా స్టార్స్ పాటలు పాడిన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ సినిమాలో ఒలమ్మి దిక్కరేగిందనే పాట, బాదుషా సినిమాలోని డైమండ్ గర్ల్స్ అనే పాట నాన్నకు ప్రేమతో ఫాలో ఫాలో విన్నారు కదా, ఆ పాటను కూడా ఆలపించి ప్రేక్షకుల యొక్క అభినందనలు అభిమానాలు అలరింపులు కూడా అన్నీ కూడా అందుకున్నారు. ఇక చిరంజీవి గారు మాస్టర్ సినిమాలో తమ్ముడనే పాట విన్నారు కదా, ఆ పాటను ఆలపించారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో కొన్ని పంక్తులు పాడడం కూడా జరిగిందట. ఇక నిత్యా మీనన్ గాయనిగా తనకంటూ ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకున్నారు. అలా మొదలైంది ఇష్క వంటి సినిమాల పాటలను అద్భుతంగా ఆలపించారు. వారి గొంతుల నుంచి వచ్చినటువంటి పాట ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: TFM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: విజయవాడ ప్రజలకు సువర్ణావకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: స్టూడియోలో సమయం చూస్తే 11:42 దాటి 6 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై. వింటున్నారు సినిమా కబుర్లు విత్ యువర్ చిన్నబాబు. ఇక నటి శృతి హాసన్ నటిగానే కాకుండా మంచి గాయనిగా రాణిస్తున్నారు. శృతి హాసన్ తన సినిమాలలో పాటలు తానే పాడుకోవడమే కాకుండా మిగతా సినిమాలలో కూడా చక్కగా ఆలపిస్తారు. తన గొంతును సవరించుకొని

ఆమెకు ఒక స్పెషల్ సాంగ్ కూడా పాడటం ఉంటుంది కదా. ఈ విషయం శ్రోతలందరికీ తెలిసిందే. మరి వారి గొంతు నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు.

సినీ తారలు తమ గొంతులను సవరించుకుని చక్కగా ఆలపించిన పాటలను ఆస్వాదిస్తున్నాం మన సినిమా కబుర్లు కార్యక్రమంలో. మోహన్ దాస్ చాలా చక్కగా ఆలపించేటటువంటి గాయని కాదు, నటీమణి కదా. వీరు హోమం చిత్రంలో జగపతి బాబు గారితో కలిసి ఒక పాట ఆలపించారు. మరి ఈ విషయం శ్రోతలకు తెలుసా? అదే పాట విందామా? వింటుండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: బొమ్మరిల్లు చిత్రానికి సిద్ధార్థ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం వినేశారు. ఇది ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు మూడో రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనిలో భాగంగా ఉదయం శాంతిపురంలోని పర్యావరణ నియంత్రిత ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సందర్శించారు. అనంతరం కడపల్లెలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు సూచనలను తెలుసుకుంటారు. తదుపరి కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది కార్యక్రమాల పురోగతిని పరిశీలించనున్నారు. విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
2: ముద్దో పర్ విచార్ విమర్శ కరెంగే. బ్రిక్స్ మహిళా ట్రాక్ నే చార్ ముఖ్య క్షేత్రో పర్ ధ్యాన్ కేంద్రిత కియా హై. మంత్రాలయ నే బతాయా కి 8 ఔర్ 9 జులై కో హోనే వాలి బ్రిక్స్ మహిళా మంత్రి స్తరీయ బైఠక్ కే లియే యే ఏక్ మజబూత్ ఆధార్ తయార్ కరేగీ. संसद का मॉनसून सत्र 20 जुलाई से 13 अगस्त तक चलेगा. संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने बताया कि राष्ट्रपति द्रौपदी मुर्मू ने मॉनसून सत्र बुलाने के सरकार के प्रस्ताव को अपनी मंजूरी दे दी है. श्री रिजिजू ने कहा कि सत्र में राष्ट्रीय महत्व के मुद्दों पर सार्थक चर्चा और निर्णय लेने पर ध्यान दिया जाएगा. प्रधानमंत्री नरेंद्र मोदी कल इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड की 6 दिन की यात्रा पर रवाना होंगे. श्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्राबोवो सुबियांतो के निमंत्रण पर जकार्ता जाएंगे. इस दौरान श्री मोदी श्री प्राबोवो सुबियांतो के साथ द्विपक्षीय वार्ता भी करेंगे. प्रधानमंत्री जकार्ता में भारतीय समुदाय को भी संबोधित करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी की ऑस्ट्रेलिया यात्रा से पहले ऑस्ट्रेलिया के प्रधानमंत्री एंथनी अल्बनीज ने भारत को एक महत्वपूर्ण आर्थिक साझेदार बताया है. श्री अल्बनीज ने कहा कि हमारे संबंध व्यापक रणनीतिक साझेदारी पर आधारित हैं. उन्होंने कहा कि व्यापार, रक्षा, सुरक्षा और प्रौद्योगिकी के क्षेत्र में सहयोग दोनों देशों के लिए लाभकारी साबित हो रहा है. रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन और अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप के बीच कल बातचीत हुई. रूस के राष्ट्रपति के

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866-248-8812 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఓ భయ్య కుశలో పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన కొంచెమైతే సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ఇవాళ ఉత్తరాలు కూడా వచ్చాయి, అవి ఇవి రెండు చూద్దాం. పంపించండి 0866-248-8812కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు. ముందుగా మనకి పంపించారు చూద్దాం. మాకేశ్వరం విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. నిన్న సూక్తి శుద్ధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రాణాయామం గురించి చక్కని విశ్లేషణ గావించారు. గత గురువారం డాక్టర్ శ్రీ గుమ్మా సాంబశివరావు గారు తెనాలి రామకృష్ణ కవి కావ్యాల విశేషాలను పరిచయాత్మకంగా బాగా తెలిపారు. శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గాన విశ్లేషణ ధారావాహిక చివరి అధ్యాయం ఉంది కాబట్టి ఇప్పుడే ఇది అప్పుడే అయిపోతుందే అన్న దిగులు ఏర్పడింది మా ఇంటి వారికి. తర్వాత ఏ ధారావాహిక ప్రసారం చేయబోతున్నారో తెలుప కోరిక అంటున్నారు. భర్తృహరి సుభాషిత త్రిశతి ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యాలతో ధారావాహికంగా ప్రసారం చేయ కోరిక. ఇటీవల శ్రీ పెనుమాక నాగేశ్వరరావు గారి కథానిక సరోజ పెళ్లి పునఃప్రసారం చేశారు, బాగుంది. ఎప్పుడైనా వీలుంటే శ్రోతల మెప్పు పొందిన వారి నాటిక సంస్కార దహనం పునఃప్రసారం చేయ కోరిక అంటున్నారు. అలాగే గుర్తు చేసుకుందాం రావోయే తిథి ఇత్యాదిగా ప్రసారం చేసి శ్రోతల మెప్పు పొందుతున్నారు. సినిమా పాటలను ప్రసారం చేస్తూ బాగానే ఉంది, కానీ కనీసం రోజుకు ఒక అరగంట సేపు ఎవరి చేతనైనా సాహిత్యపు విలువలను విశ్లేషణ చేస్తూ సినిమా పాటలను ప్రసారం చేయ కోరిక అంటున్నారు. వెరైటీగా ఉంటుందండి అంటూ రాసి పంపించారు. సమస్యపూర్ణం కార్యక్రమం బాగానే ఉంటుంది, కానీ చమత్కారాత్మకములైన సమస్య పద్య పాదాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నామంటూ వీరు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య

0: హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ఈరోజు డాక్టర్ రావూరి భరద్వాజ గారి జయంతి సందర్భంగా శ్రీ బండ్ల మాధవరావు గారి ప్రసంగాన్ని పునఃప్రసారం చేశారు. సాహిత్యపరంగా చాలా విశేషాలను తెలియజేశారు. బాగుంది అంటున్నారు. మన శుక్రవారం రాత్రి పద్మశ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి గారి భక్త రామదాసు హరికథను పునఃప్రసారం చేశారు. అయితే 1960-70 దశకంలో రేడియోలో పేరు పొందిన వారి హరికథలను తప్పక పునఃప్రసారం చేయక అంటూ చేయకోరిక అంటూ ధన్యవాదాలు అంటున్నారు. డాక్టర్ రామడు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి వారి మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయం చక్కగా తెలియజేశారు. ఇలా కంటిన్యూ అవుతుండండి. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఆ తర్వాత మనకి ఉత్తరాలు వచ్చి అవి చూద్దాం.
1: విజయవాడ పటమట నుంచి వి రజనీ కుమారి గారు ఉత్తరాల ద్వారా కొన్ని అభిప్రాయాలు తెలియజేశారు. ఆకాశవాణి ఉపైకుశలోపరి కార్యక్రమానికి నా ధన్యవాదాలు. ఈరోజు అంటే 2వ తేదీ ఈ నెల ప్రసారమైన భగవద్గీత కార్యక్రమం చాలా బాగుంది. అలాగే తర్వాత ప్రసారమైన తెనాలి రామకృష్ణ కవి యొక్క జీవితం గురించి చాలా చక్కగా వివరించి తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఇంకా భగవద్గీత కార్యక్రమము తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే కొల్లేరు కార్యక్రమంలో మధ్యలో సంగీతం పెద్దగా వినిపించారు, డైలాగులు మచ్చుకు కూడా వినపడకుండా ఉన్నాయి. ఈ కొల్లేరు కార్యక్రమం మాకు అంత వినసొంపుగా లేదు, అసలు వినాలనిపించడం లేదు. ఈ కార్యక్రమంలో డైలాగులు పెద్దగా కనపడేటట్లుగా వినపడేటట్లుగా ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి అని వీరు రాశారు. ఇంకా వీరికి సరోజ పెళ్ళి బట్టతల పెళ్ళినాడులో కథానిక చాలా బాగుందట. మనిషికి అందం ముఖ్యం కాదు, చక్కటి గుణాలు సంస్కారము ఉంటే చాలు అని చాలా బాగా సరోజ అర్థం చేసుకొని భర్తతో హాయిగా సంతోషంగా జీవించింది. అందం ఈ కథానిక మా చుట్టుపక్కల వాళ్ళందరూ విని ఆనందించారు. వారికి వినిపించిన మీకు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. వీరే ఉభయకుశలోపరిలో మేము కొన్ని పాటలు పంపిస్తున్నాము, వినిపించటం లేదు, దయచేసి మాకు మేము రాసిన పాటలు వినిపించండి అని కోరుతున్నారు.
0: కథ

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: స్టూడియోలో సమయం చూస్తే 12:21 దాటి 24 సెకండ్లు. మీరంతా ఆచ్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మీకు తెలుసా కార్యక్రమం. మీకు తెలుసా కార్యక్రమంలో మనకు తెలియని అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా. మన కళ్ళు దాదాపుగా 1 కోటి కంటే ఎక్కువ రంగులు గుర్తించగలవటండి. అబ్బో, కన్ను పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఆ బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ కూడా, మరీ బాగా కూల్గా ఉన్న వాటర్ కూడా కళ్ళ మీద పోసుకోకూడదు. బాగా తీక్షణమైనటువంటి కాంతి, తీక్షణంగా ఉంటుంది, వెలుతురు బాగా వస్తుంది, అట్లాంటి కాంతి వైపు సూటిగా చూడకూడదు. కంటికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మేము చదువుకుని చిన్న బాబు అంటారా. కానీ మన కళ్ళు దాదాపుగా 1 కోటి కంటే ఎక్కువ రంగులు గుర్తించగలవట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే, ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. బాగా ఏడవటం కూడా మంచిదేనట. ఓ, నవ్వితే 4 అందాలు చేయటం అంటారు కదా, ఏడవటం కూడా మంచిదేనా? ఎందుకంటే మనలోని స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అయిపోతాయట. అందుకని ఏడ్చిన తర్వాత, కళ్ళ నీళ్ళు కార్చి బాగా ఎక్కి ఏడ్చిన తర్వాత అయినా సరే కాస్త తేలిగ్గా ఫీల్ అవుతామట. వింటనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మీకు తెలుసా కార్యక్రమం. కొండవీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అల్పించిన వేటూరి గీతం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
1: స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. వింటున్నారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచక ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
3: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కి లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే హై ఇండోనేషియా. తయారీ పూరే జోర్ షోర్ సే చల్ రహీ హై. జైసే 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ మే సహయోగ కర్ రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖానే కే లియే. ఇస్కె అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సైకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలి హో, సురాబాయా హో యా సమారాంగ్ హో.
2: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపాడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద

రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాటి నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 3 ఆగస్టు వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2వ రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2వ రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2వ రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కి చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ

0: కన్నడవాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తిజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తిజన్ బాయ్ పాండవాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరాకు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీకు తెలుసా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందని మీకు తెలుసా? భూమధ్య భాగాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల వరకు ఉంటుందట. ఇది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతతో దాదాపు సరిసమానం.

వేడి మొత్తం కూడా భూమి ఏర్పడినప్పటి నుంచి మిగిలిన వేడి, అలాగే రేడియోధార్మిక మూలకాలు విచ్ఛిన్నం అవ్వటం వల్ల కూడా వస్తుందట ఈ వేడి. ఈ అధిక వేడి వల్లే అగ్నిపర్వతాలు, భూకంపాలు, భూమి అయస్కాంత క్షేత్రం వంటి ప్రక్రియలు కొనసాగుతాయట. భూమి ఉపరితలం చాలా చల్లగా కనిపించినా దాని మధ్య భాగం సూర్యుని ఉపరితలం అంత వేడిగా ఉంటుందట.

అండ్ మేడం చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. స్టూడియోలో సంబంధిస్తే 12:49 దాటి 56 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మీకు తెలిసే ప్రోగ్రామ్ అగ్నిపర్వతాలు. పేలే ముందు జంతువులకు ముందుగానే తెలుస్తాయట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అగ్నిపర్వతం పేలే ముందు భూమిలో చిన్న చిన్న కంపనలు అంటే మైక్రో వైబ్రేషన్స్ వస్తాయట. జంతువులు ఈ చిన్న చిన్న కంపనలను పసిగట్టగలవు. అంతేకాదండి, కొన్ని అగ్నిపర్వతాలు నుంచి వచ్చేటటువంటి విషవాయువులు వస్తాయి కదా ముందుగానే, ఆ వాసనను కూడా జంతువులు పసిగట్టవలట. అలా పసిగట్టినప్పుడు ప్రమాదం ముందుగానే వస్తుందని అవి ఆ ప్రాంతం నుంచి వదిలి వెళ్ళిపోతాయట. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు జానకి రాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్టూడియోలో సమయం చూస్తే 12:55 దాటి 37 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి విజయవాడ 101.3 MHz పై మీకు తెలుసా వింటున్నారు విత్తురాజు చిన్నబాబు. మెదడు శరీరంలోని అన్ని నొప్పులను గుర్తిస్తుంది, కానీ తన నొప్పిని మాత్రం గుర్తించదు అనే విషయం మీకు తెలుసా? ఆశ్చర్యం ఏమిటంటే మెదడులో అంటే నొప్పిని గుర్తించేటటువంటి కణాలు లేవట, అందుకనే మెదడు తాకిన నేరుగా నొప్పి ఉండదు. డాక్టర్స్ మనిషికి మేల్కొని ఉన్నప్పుడే బ్రెయిన్ ఆపరేషన్ అనేది చేస్తారట. అంటే బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటుంటే మనం కూడా మాట్లాడదు, కానీ నొప్పి అనేది తెలియదు కదా, కానీ అనస్థిషియా అనేది ఇస్తారండి. తలనొప్పి విషయానికి వస్తే నొప్పి మెదడులోంది కాదట, దాని చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాలు, నరాలు, కండరాల్లో నొప్పి తలనొప్పిగా వస్తుందట. మరి చివరిగా ఈ అబ్బాయి చాలా మంచుడు ఈ చిత్రానికి. సునీత కళ్యాణ్ మాలిక ఆలపించిన పాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నేడు 3 రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనిలో భాగంగా ఉదయం శాంతిపురంలోని పర్యావరణ నియంత్రిత ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సందర్శించారు. అనంతరం కడపల్లిలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు సూచనలను తెలుసుకుంటారు. తదుపరి కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది కార్యక్రమాల పురోగతిని పరిశీలించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. సివిల్ విభాగంలో 9 మంది, ఏఆర్ విభాగంలో 3 డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, ఏఆర్ విభాగంలో 3 అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. తిరుపతి శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానం వేడుకగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని 14న కోయిల్ ఆళ్వారి తిరుమంజనం నిర్వహించనున్నారు. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన దేవిశ్రీ గీతం సంగీతం అతను పాట వినేశారు. సమయం చేస్తే 1 గంట 6 నిమిషాలు దాటి 34 సెకండ్లు. మీరంతా అర్జున్ చేసుకుంటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా ధీరా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ధీరాలో ఏం తెలుసుకుందాం? ఎస్, ఈనాటి ధీరాలో ఆయుష్మాన్ భారత్ PMJAY ఈ పథకం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ అనేది పేద బలహీన వర్గాలకు మరియు 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఏటా 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం. దేశవ్యాప్తంగా 30,000కు పైగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం PCCL ఆలపించిన గీతం వింటుండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా 1, 2, 3, 4, 4.

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రానికి పాట వినేశారు. స్టూడియోలో సమయం చేస్తే 1:16 దాటింది. మీరంతా అర్జున్ చేసి వింటున్నారు విజయవాడ వేద భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీరా వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. ధీరా ఈ కార్యక్రమంలో వింటున్నాం ఆయుష్మాన్ భారత్ గురించి కొన్ని ముచ్చట్లు. ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. నగదు రహిత అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఆసుపత్రిలో చేరేటప్పుడు లేదా చికిత్స సమయంలో 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. హాస్పిటల్లో చేరడానికి 3 రోజుల ముందు మరియు చేరిన తర్వాత 15 రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చుల మొత్తం ఇందులో భాగమే.

0: भारती FM 101.3
1: मिल मिल मेरी सिल तारा नी प्रेमला
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
3: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
3: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
4: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక

0: ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Smarty FM 101.3.
1: సమయం చూస్తే 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనా తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ షోరింగ్, అక్కడ ప్రాజెక్ట్ వచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతా ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలీకి చెందినవారని గుర్తించారు. గల్లంతైన 7 కారే చిన్న గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని దేవాదయశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్ హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా, వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు పేర్కొంటూ,

0: ఆంధ్రప్రదేశ్ యానాపులు తేలికపాటి మోస్తరు వర్షం లేదు, ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షం లేదు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: బాబు ధర్మం చెయ్యి బాబు.
1: ఏ పిల్ల ఏమిటి ఏమిటి?
0: అలమటించిపోతున్నాను బాబు బాబు.

బహుదూరపు బాటసారించడం కసిపి బాలసుబ్రహ్మణ్యం వాణిజీరం ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై ధీరా వింటున్నారు విత్ ఆర్జే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో వింటున్నారు ఆయుష్మాన్ భారత్ గురించి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పేదలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, దివ్యాంగులు ఈ పథకానికి అర్హులు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైనా ఆమోదిత ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచిత చికిత్సను పొందవచ్చు. మరికొన్ని బడ్జెట్లు మాట్లాడుకుందాం. గోరింటాకు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట విన్నాక.

తీరా వింటున్నారు విత్ ఆర్జే చిన్నబాబు. తీరా కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం. 70 సంవత్సరాలు అందుకంటే ఎక్కువ సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా ఈ పథకానికి అర్హులు. నారీ నారీ నడుమ మురారి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆలపించిన సిరివెన్నెల గీతం వింటున్న వినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గంటల సమయం చూస్తే 1:48 దాటి 18 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ధీర కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకం గురించి కొన్ని మాటలు తెలుసుకుంటున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డు ఎలా పొందాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లేదా ఎంప్యానల్ చేయబడినటువంటి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి

ఆధార్ కార్డు చూపించి ఆయుష్మాన్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా పిఎంజేఏవై పోర్టల్ ఆయుష్మాన్ యాప్ ద్వారా కూడా లాగిన్ అయ్యి మీ అర్హత చెక్ చేసుకోవచ్చు అన్నమాట. రాజేంద్రుడు గజేంద్రుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై ధీరా.

0: 1.3. Hoy de సరిపోదా.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: సెకండ్లు సమయం చేస్తే 2 గంటల 30 నిమిషాలు దాటి 40 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే సందడే సందడేలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే 8662488148 నంబరుకు వాట్సాప్ చేయాలి. మనకైతే కొన్ని సందేశాలు అందినాయి. ఆ సందేశం ఎవరు పంపించారు? పెడన జోగనందరావు కలిసి చప్పల రాజుగారు హాయ్ చిన్నబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట భోజనం కట్. అయ్యో చిన్నబాబు పాటలకే నా పంచభక్ష పరమాన్నం, ఇక సాయంత్రం వరకు పాటలకి డాన్స్ చేయటమే నా పని. అప్పలరాజు గారు మీరు డాన్స్ చేయాలంటే ఓపిక ఉండాలి కాబట్టి కొంచెం తినండి, అదనమాట సంగతి. మీరు డాన్స్ వేయడం ఆగదనమాట. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు చిన్నబాబు గారు. సురోజన కరీంనగర్ నుంచి. నెక్స్ట్ ఎవరు? మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాల నుంచి సాందరి సందరికి స్వాగతం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు సందరి సందరికి స్వాగతం. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సందరి సందరికి స్వాగతం పలుకుతున్నారు. హాయ్ అంటూ పంపించారు మైదుకూర్ జాఫర్. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నామండి అంటున్నారు సందరి సందరికి. ఇప్పుడు వచ్చేసాగా. ఓకే ముజఫర్ నగర్ నుండి రామ కార్తిక్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. హలో చిన్నబాబు గారు అంటున్నారు. ఎస్ హాయ్ అండి. నేతాజీ ప్రేమ్ కుమార్ రూపేష్ ఓకే తిరుపతి నుంచి పంపించారు తిరుపతి. నెక్స్ట్ హాయ్ చిన్నబాబు గారు. సింగవరం నజీర్ నూర్జహాన్ బాగున్నారా సార్ అంటున్నారు. నేను బాగున్నానండి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందరి సందరి. కోనాపూర్ నుంచి పంపించారండి గణేష్ రాజు శ్రీవత్స. ఇవైతే నాకు అందినటువంటి సందేశాలు. అనంతపురం నుంచి అనురాధ గారు పాటల క్వశ్చన్స్ మాత్రం అడగండి అట, అడిగేదే అవి, ఎందుకంటే మీకు తెలియని పాటలు తెలియజేస్తున్నా, వినని పాటలు వినిపిస్తున్నాను అదన్నమాట సంగతి. రేడియో వింటూ ఉంటాం ఈ పాట, ఓహో ఇదా అదా, వేల పాటలు ఉన్నాయండి అనురాధ గారు. సరే సందరి సందరిలోకి వెళ్ళిపోదాం. ఫన్నీగా రుచి లేని కారం, కారం చూస్తే చాలా ఘాటుగా మంటగా ఉంటుంది కానీ ఈ కారానికి రుచి అనేదే ఉండదు. మరి ఆ కారం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662488148 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై సందరే సందరే. వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడే సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సందడి సందడిలో చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, రుచి లేని కారం, కారం చాలా ఘాటుగా మంటగా

రుచిలేని కారం ఏమిటి? ఆకారం, ప్రాకారం, శ్రీకారం, అపకారం, ఎన్ని కారాలు పంపించారండి ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. నెక్స్ట్ ఎవరు చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, వెటకారం, మమకారం, అహంకారం, అబ్బా ఎన్ని కారాలు ఉన్నాయో. మమకారం పెడన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు మమకారం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మమకారం, రుచిలేని కారం మమకారం. జి సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్, ఓహో ఎన్ని కారాలు పంపిస్తున్నారు, మమకారం. ఫ్రమ్ రాజేష్ అంబికా పరమస్వాయి సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు. అలానే వెటకారం మమకారం అని కూడా అంటారండి మైదుకూర్ జాఫర్ గారు.

నెక్స్ట్ మండూర్ మధుఖు. ఎస్, వెంకటగిరి సాలికాల నుంచి మండూరు మధుకుమార్ మమకారం అంటూ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు ఓంకారం అట. ఓ, నెక్స్ట్ ఎవరు పంపించారు? కార్లపూడి నుంచి భాషా గార సభియా ఓకే పంపించారు. మమకారం అంటూ పంపించారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం చిత్కారం అట. అబ్బా, రామ్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. అనంతపురం నుంచి పంపించారండి ఎవరు? భాష జాను. ఎస్, వీరంతా పంపించారు మమకారమే. ఉపకారం అట శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత ఎవరు? పని సత్యశ్రీ పంపించారు. అహంకారమా? ఓకే, అహంకారంలో కారం ఉందండి. అహంకారంలో కొల్లిపర నుంచి బౌలాలి వెటకారం. నమస్తే అర్చి చిన్నబాబు గారు అంటూ పంపించారు. రుచిలేని కారం, వెటకారం, వికారం, మమకారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రేణుకా గోపరాజు కడప. అపకారం, మమకారం, ఉపకారం, శ్రీకారం, ఆకారం. ఆహా, వినుకోండి. చారి విజయలక్ష్మి పంపించారు. సోడా సుబ్రహ్మణ్యం మమకారం అహంకారం అట. ఆహా, నెక్స్ట్ ఎన్ని కారాలు పంపిస్తున్నారు? అసలు ఆన్సర్ ఏంటి? అహంకారం, వికారం, రూపేష్, కేశవ వీళ్ళంతా పంపించారండి తిరుపతి నుంచి. చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అహ్మద్ జయనుద్దీన్ స్నేహభారం జయనుద్దీన్ పంపించారు. ఉప్పు లేని కారం అట. నేను అన్నది రుచి లేని కారం, ఉప్పు కాదు. కారంలో కారమే ఉంటుంది, ఉప్పు ఉండదు, ఉప్పు వేస్తే ఉంటుంది. అనంతపురం నుంచి పంపించారండి అమ్ములు, ఇబ్రహీం. ఓకే, వీరంతా ఆత్మకారమా? అదేంటి, వెరైటీగా ఉంది. హాయ్, వెల్కమ్, సందరి సందరికి స్వాగతం అంటున్నారు. ఎవరు? వెంకటేషు పులిపాటి సత్యావతి గారు. ఓకే, రావలి. వీరంతా పంపించారండి హాయ్ కామెడీ కింగ్ చిన్నబాబు గారు అంటూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా అంటున్నారు. నేను బాగానే ఉన్నానండి. మహబూబ్ నగర్ నుంచి పంపించారు. తర్వాత ఎవరు చూద్దాం? ఆకారం అట. ఆకారం శ్రీవారి నగర్ నుంచి పంపించారు. లఖన్, పేరే లఖన్ అండి, లఖన. నెక్స్ట్ ఎవరు పంపించారు? కనకరాపేట నుంచి పంపించారు. ఓకే, కారం అట. కారంలో ఉంటుంది ఇంకా కారం. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు. ఆన్సర్ ఈజ్ ఓకే. ఇదేంటండి మీ పేరు? అంబికానగర. ఆన్సర్ మీ పేరు ఎక్కడో అర్థం కాదు. కుసుమ అంబటి నగర్ నుంచా? స్పెల్లింగ్ తప్పు రాశారు. ప్రాకారం అంటే కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. నమస్తే చిరుబాబు గారు. నమస్తేనండి, చిరంజీవి అట వీరి పేరు. క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఆకారం అంటున్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం? చక్కవరం నుంచి పంపించారు. ఓకే, తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారా? చక్కారమా? ఓకే, నెక్స్ట్ ఎవరు పంపించారు? ఉప్పులూరు గ్రామం కంకిపడి మండలం కృష్ణా జిల్లా నుంచి పంపించారు. ఇదే గొడ్డు కారం అట. గొడ్డు కారం అంటే కారం ఉంటుంది. ఇదేంటండి, ఎంత ఎలా పంపించారు? గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అందులో కారం ఉంటుందండి. అసలు కారం లేని కారం అడిగాను. ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. కారం లేని మంట లేని కారం అండి నేను అడిగింది. చాలామంది పంపిస్తున్నారు అదే ఆన్సర్స్, అవి చెప్పేస్తూనే ఉన్నాను. శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో పాటకు డాన్స్ చేయించవచ్చిన బాబు అంటున్నారు అప్పలరాజు గారు. గుణకారం, ఉపకారం, ఆకారం, అహంకారం, ఎటకారం, వికారం, లంకారం, శ్రీకారం, చమత్కారం అంటూ కూడా పంపించారు అప్పలరాజు గారు. కర్నూలు జిల్లా గొనిమెళ్ళ గ్రామం నుంచి పంపించారండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, వికారం అంటూ. నెక్స్ట్ శ్రీకారం, ప్రాకారం, అహంకారం, మమకారం, ఉపకారం అంటున్నారు శ్రీనివాస కోనాపూర్, గణేష్ రాజు వీరంతా. అలంకారం, ఉపకారం, వికారం, అహంకారం అంటున్నారు ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం. చిన్నబాబు గారు ప్రోగ్రాం వింటున్నా హ్యాపీగా, హ్యాపీగా రుచిలేని కారం హ్యాపీగా ఉంది అట. రుచిలేని కారం సింగారం అట. గారం ఉంది అక్కడ, కారం లేదండి. మమకారం వెంకటగిరి నుండి సురేష్ కుమార్ పెరిమిడి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటుంది మహమ్మద్ జైదీన్ స్నేహభాను జైదీన్. రుచిలేని కారణం ఏమిటో మీరే చెప్పగలరు.

ఇప్పుడు చెప్పేవన్నీ రుచులు లేని కారాలే. మహమ్మద్ జైనుద్దీన్, శ్రేయాబాను జైనుద్దీన్ గారు నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి పంపించారు ఉపకారం. నెక్స్ట్ ఎవరు? హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందరి సందరి. గణేష్ రాజు శ్రీనివాస్ కోనాపూర్ పంపించారు కదా. నెక్స్ట్ ఆన్సర్ అంటూ ఆకారం అంటున్నారు టీవీ సుబ్బారావు గారు. ఎస్ శ్రీదేవి గారు, రైట్, మీరు పంపించిన అన్ని రైట్ ఆన్సర్స్, రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

0: సంద్రి వింటున్నారు. సంద్రి సంద్రిలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయాలి. షుగర్ కానీ బెల్లం కానీ తీపి వస్తువులు ఎక్కడ పెట్టా సరే చీమలనేవి కనిపెట్టేస్తాయి కదా. కనిపెట్టేసి ఆ పంచదార నిండా బెల్లం నిండా చీమలు పట్టేస్తూ ఉంటాయి. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

బొంబాయి చిత్రం నుంచి పాడి విన్న తర్వాత స్టూడియోలో సామ్యం చేస్తే 2:52 దాటి 2 సెకన్లు. మీరంతా ఆచర్యం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. చీమలు గుర్తుపట్టలేనటువంటి షుగర్ ఏది? అప్పల్ రాజు గారు పెడన జోగనందన కాలనీ నుంచి మన వాడిలో ఉన్న షుగర్ అని అంటున్నాను అనుకుంటున్నాడట. చూద్దాం. బ్లడ్ షుగర్ అంటున్నారు కాళా శ్రీనివాసరావు గారు. డయాబెటీస్ మనిషికి వచ్చేటటువంటి షుగర్ వ్యాధి, అదే సమాధానం అంటున్నారు. మనుషులకు వచ్చే చక్కెర వ్యాధి మైద్కూర్ జాఫర్ గారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ఏమిటో ఎం అని పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారి నుంచి పంపించారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్. నేను అనుకునేది అయితే అదే, బట్ దానికి వివరణ కూడా ఇస్తాను. అది ఎంతవరకు కరెక్టో మీరు కూడా చెప్పండి. కనకరావుపేట నుంచి పంపించారు బ్లడ్ షుగర్. తర్వాత మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకిపడి మండలం కృష్ణా జిల్లా నుంచి. ఆన్సర్ బ్లడ్ షుగర్ అట. తర్వాత ఎవరు పంపించారు? రేణుక గోపరాజు కడప నుంచి పంపించారు. ఓ సూపర్, రైట్ ఆన్సర్. సూపర్ సూపర్, ఎలా తెలిసిందండి? నెక్స్ట్ టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు పంపించారు. మనలో ఉన్న షుగర్ అంటున్నారు. బ్లడ్ షుగర్ అంటున్నారు కొల్లిపర నుంచి మౌలాలి. ఆహా, కుసుమ అంబటి నగర్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, మన బ్లడ్ అంటే మనకు వచ్చే షుగర్ అంటున్నారు కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు. మనకు వచ్చే షుగర్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, అందరికీ నమస్కారం అంటున్నారు బిజిలి వెంకటేశ్వర శ్యామల ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం బ్లడ్ షుగర్ అని అనుకుంటున్నాను సార్ అంటున్నారు. అవునా? జీ సింగవరం కర్నూలు నుంచి పంపించారు నజీఫర్ నూర్జహాన్ నజీర్. బ్లడ్ షుగర్ అంటున్నారు. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు బ్లడ్ షుగర్ అంటున్నారు. అనంతపురం నుంచి పంపించారండి అక్తర్. ఓకే, జీనాబ్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ రమేష్ బాబు, సుమలత, పొత్తింటి పాతింటి అల్లప్ప, జయమ్మ, గోర్లఖాన్ దొడ్డి నుంచి పంపించారు బ్లడ్ షుగర్. కర్నూలు జిల్లా గొనిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, మనిషికి ఉండే షుగర్ అంటున్నారు బ్లడ్ షుగర్ అంటున్నారు. చిలుకు నారాయణ అనుసయ్య ఏమైనా జనగబెడ్డ.

మంచి నిజామాబాద్. చిన్నబాబు గారు మీరు సమాధానం అంటూ కిషోర్ మరియు లక్ష్మణరావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి పంపించారు. మెదడుకు మేత పెడుతున్నారు, చీమలు కనిపెట్టలేని షుగర్. ఓ సూపర్, రైట్ ఆన్సర్. ఎలా తెలిసిందండి? నెక్స్ట్. ఓకే, నేతాజీ, గోపి, ఎస్, మంజుల, వీరంతా పంపించారండి సత్యవేడి నుంచి తిరుపతి. ఓకే, రైట్ ఆన్సర్, సూపర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి గ్రామం నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? సుకుమార్, తేజస్విని, అమూల్య, అఖిల, ఎస్, వీరంతా పంపించారండి. బాడీలో షుగర్, షుగర్ అండి. జీరెడ్డి నంజీవకాయల నుంచి పంపించారు, సమాధానం, రైట్ ఆన్సర్. ఎస్, రమేష్ దొంతి అనంతపురం నుంచి, ఆన్సర్, మనుషులకు వచ్చి షుగర్ అంటున్నారు, కనిపెట్టలేవు చేయమలు అంటున్నారు. నమస్తే ఆర్జే చిన్నబాబు గారు. ఎస్, సుక్రోజ్ అనే కృత్రిమ పంచదారులను చీమలు గుర్తించలేవు. ఎర్రమిల్లి సీతమలక్ష్మి అమలాపురం నుంచి చెప్తాను. నెక్స్ట్, సాయి మంగళగిరి నుంచి, స్వీట్ షాప్లో వాడే షుగర్ అట. అవునా, ఇవి చీమలు గుర్తించవా? మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ బ్లడ్ షుగర్ అంటున్నారు. తర్వాత హాయ్ చిన్నబాబు గారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, షుగర్ కేన్ అట. అబ్బా గడ్డం అంకయ్య గారు చూస్తున్నాయి ఎవరు. మై ఫ్యామిలీ మెంబర్స్ అంటూ పంపించారండి. మీ పేరు సనియా, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటూ పంపించారు. ఆన్సర్, బ్లడ్ షుగర్ అంటున్నారు. ఆర్ కందకేపల్లి గ్రామం నుంచి లక్ష్మీదేవి, కందకేపల్లి గ్రామం, ఆర్ వెంకట సుబ్బయ్య గారు. ఆన్సర్ ఇక్కడ బ్లడ్ షుగరా? ఓ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి, ఓ రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్, బెంగళూరు. సూపర్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ పంపించారండి కళ్ళ శ్రీనివాసరావు గారు. బాగున్నానండి. ఆన్సర్ ఇక్కడ పులిపాటి సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే, భాస్కర్, గణేష్, మనిషికి వచ్చి షుగర్ అంటున్నారు. కాదు, నాగరాజు పంపించారండి. ఎవరు? సెలైనా. ఎక్కడి నుంచి? ఓకే, మా ఆన్సర్ వచ్చేసి, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, రైట్ ఆన్సర్ పంపించారండి ఆత్మగురు చాదశేషు గారు. అనంతపురం చంద్రరాధ గారు బ్లడ్ షుగర్ అంటున్నారు. నెక్స్ట్, టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచో మీకు ఉప్పు అందినట్లుంది. హాయండి, మైదుకూర్ జాఫర్, తీపి కబురు అంటారు కదా, అదేనండి. ఆ తీపి కబుర్లు తీయగా ఉంటాయి కాబట్టి ఆ చీమలు అయితే గుర్తించవు అంటున్నారు. ఇది మరీ బాగుంది. ఎవరు మీరు? మైదుకూర్ జాఫర్ గారా? ఓహో సూపర్. ఈరోజు లేటుగా జాయిన్ అయ్యానండి. ఆహా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపి దస్తగిరి సంజయ్ గారు. లేటుగా జాయిన్, లేటెస్ట్గా పంపించండి, సమాధానాలు. మీరు జూనియర్ సాయి కుమార్ అన్నప్పుడు అల్లనం వస్తుంది నాకు. కానూరు నుంచి తాతారావు గారు, మీరే చెప్పండి, నేను వింటాను, చెబుతాను. పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు నిజాయితీగా ఒప్పుకున్నారు. నాకైతే ఉప్పు అందింది చిన్నబాబు అని. ఎస్, అందుకున్నారు. నెక్స్ట్, పని సత్యశ్రీ గారు రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి పుల్లా పంపించారు. సుబ్రహ్మయ్య గారు, ఏమిటో మీరే చెప్పండి అంటున్నారు. ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనుల్వల్లి, అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రైట్ ఆన్సర్, సూపర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఓ రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. ఇక అందరూ రైట్ ఆన్సరే పంపిస్తారు. కాళీ శ్రీనివాసరావు గారు రైట్ ఆన్సర్, కోదాడ నుంచి పంపించారు. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం బాలయ్య గారు పంపించారు. ఓహ్, ఎలా ఉన్నారు? బాగున్నారంటున్నారు. ఆన్సర్, బ్లడ్ షుగర్ అట. ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే చెప్తున్నాను. బ్రౌన్ షుగర్, బ్రౌన్ షుగర్ అనేది శుద్ధి చేయని లేదా పాక్షికంగా శుద్ధి చేసిన చక్కెర. తెల్ల చక్కెరకు మొలాసిస్ కలపడం వల్ల ఇది గోధుమ రంగులో తేమగా కారమూల రుచితో ఉంటుంది. దీనిని తెలుగులో సాధారణ బ్రౌన్ షుగర్ అని పిలుస్తారు. వంటకాల్లో, బేకరీ ఉత్పత్తుల్లో, కేకులు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వాడతారు. ఈ షుగర్ని మాత్రం చీమలు గుర్తుపట్టలేవు. రైట్ ఆన్సర్ బాబర్, మీకందరూ కూడా కంగ్రాచులేషన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ రోజు పర్యటన కొనసాగుతోంది. శాంతిపురం మండలం కడపల్లిలో ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుప్పం నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. విశాఖపట్నం తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా భోగాపురంకు చెందిన మత్స్యకారుల గల్లంతుపై విజయనగరం విశాఖ కలెక్టర్లను రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్లో విషయాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారిలో ఐదుగురిని ఆచూకీని గుర్తించినట్లు వారు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిన్న ఆయన అభివృద్ది సమీక్ష సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించి గత ఏడాది ప్రవేశపెట్టిన సాంకేతిక విద్యా సంస్థల ప్రవేశాల నియంత్రణ నియమావళి 2025 నిబంధనలనే ఈ ఏడాది కొనసాగించాలని సాంకేతిక విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ నాటింగ్హామ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి T20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ భారత్ ఓడిపోయింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: సందడి సందడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సందడి సందడిలో చిన్నబాబుడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 8666241414 నంబర్కు వాట్సాప్ చేయాలి. సినిమా ఒక పాట వినిపిస్తాడు, మరి ఆ పాట విన్న తర్వాత సినిమా పేరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెబితే సరిపోతుంది. సుశీలమ్మ గారి గళం, అబ్బబ్బా, కోయల కంఠం, అలాంటి కంచు కంఠం, అద్భుతంగా తేనెలు మన చెవిలో అమృతధారలు పోసారా, తేనెలు పోసారా, గొంతులు తీయినటువంటి మాధుర్యం ఉందా ఏమిటి, అలాంటి కమ్మని కంఠస్వరంతో ఆలపించిన ఆ పాట నేను వినిపిస్తాను. చిత్రం పేరు తెలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ కూడా పంపించండి 8662414 నంబర్కు. సందడి సందడి వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సుశీలమ్మ గారు ఆలపిస్తున్నటువంటి ఆ పాట ఏ చిత్రంలోనిది? ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421414 నంబర్కు వాట్సాప్ చేయండి.

నేను ఎవరో అడగకు, నువ్వెవరో తెలిసిపోయింది చిరుబాబు కదా. సరే, మీరు నా పాట ఏ చిత్రంలో అడిగాను? పాలం పోలే ఆలుగడ్డ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కు రైట్ ఆన్సర్. బ్లడ్ షుగరు అంటున్నారు, బ్లడ్ షుగర్ కాదు బ్రౌన్ షుగర్. నమస్కారం చిరుబాబు గారు, మరి సమాధానం సార్. బ్రౌన్ షుగర్ అని మేము అనుకుంటున్నాం. చెప్పాను కదా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బీదిలే వెంకటేశ్వర శ్యామల అప్పలరాజు గారు. వావ్, సూపర్ ఓ సూపర్, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొనగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి సినిమా పేరు. ఓహోహో, రైట్ ఆన్సర్. మీకు అందరికీ తెలిసిపోయిందా? తెలియదేమనుకున్నాను. తిరుమల ఆండాలు పుట్టభాగం నుంచి. ఓకే, బ్లడ్ షుగర్ అని పంపించారు, ఇందాక చెప్పేశారండి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. వావ్, డీటెయిల్డ్గా పంపించారండి వీళ్ళు. నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ, రైట్ ఆన్సర్. కనకారావు పేట, రైట్ ఆన్సర్. టైప్ చేస్తున్నారు నాగరాజు గారు, రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాధ గారు, రైట్ ఆన్సర్. ఓ సూపర్. ఇక మహమ్మద్ చరిత్ర శ్రీవారి జరిద్దని వెంబడించి, రైట్ ఆన్సర్. మాయాబజార్ సాలు రాజేశ్వరరావు గారు. ఓహో, అనిల్ కుమార్, చంద్రశేఖర్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లా. అది మాయాబజార్ కాదండో. ఈ మంచి మనుషుల సినిమాలో సుశీల గారి పాట అంటున్నారు. ఎరుమిలి సీతారామలక్ష్మి అమలాపురం కాదు నేను చెప్తాను. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు నాగరాజు గారు. ఓకే, చెప్పాను కదా. నెక్స్ట్ ఎవరు? పుట్టపాక తిరుమల ఆండాలు, రైట్ ఆన్సర్. తెనాలి పండిసత్యశ్రీ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికేపల్లి గ్రామం నుంచి.

റൈറ്റ് ആൻസർ. కానూరు నుంచి తాతారావు గారు. ఈ పాటను 1982 83లో విన్నాము, జనరంజిత్ ప్రోగ్రాంలో. ఇప్పుడు గుర్తుకు రావడం లేదు, ఎప్పుడో పాట, ఇప్పుడిప్పుడే మళ్ళీ మనల మధ్యలో వింటూ ఉంటే బాగుంది. మనకు తెలియని పాటలు ఎన్ని వేల వేల పాటలు ఉన్నాయో అనిపిస్తుంది కదా. చూడు ఎంత అద్భుతంగా ఉందో పాట. అసలు వినిపించిన రాగాలు ప్రోగ్రాంలో వినిపిస్తున్నారు కదా మన ఆర్టిస్ట్ అందరూ. మహమ్మద్ ఎనతిలా భవనపేట గ్రామం రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అగ్గిపిడి ఘట కాదండి, పరమసాయి వరుణ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కాదు, నేను చెప్తాను. మ్యూజిక్ డైరెక్టర్ అయితే రైటే. పాలం పోలే ఆళ్ళగడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చాలామందికి ఇప్పుడిప్పుడు పంపిస్తున్నారండి. గోపీనాథ్, మంజుల, నేతాజీ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ తిరుపతి నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరు రైట్ ఆన్సర్ ఏంటండి, తిరుమల ఆండాల్ గారు. జగన్ మోహినట కె రామలింగప్ప కర్నూలు జిల్లా నుంచి. నాగార్జులక్ష్మి ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు చాదశేషు గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జరిదర్ శ్రీవారి జయనిద్దని ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్. నన్ను నుండి శోభారాణి గారు వారి కుటుంబ సభ్యులు చాందిని, అవినాష్, రియాన్, శృత్విక ఆన్సర్ బ్లడ్ షుగర్ అని ఇప్పుడు పంపించారు. 3 అండి ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్ ఎందుకు చెప్పలేదు అని అడగకు, నాకు రాదని నేను చెప్పను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఆహా వెరైటీగా పంపించారు. అప్పలరాజు రాయ్ చిరుబాబు గారు ఒక మంచి స్పీడ్ ఉన్న పాట కోసం చూస్తున్నా. ఆహా డాన్స్ వేస్తారా. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ బిజిలీ వెంకటేష్ శ్యామల గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి చిన్నబాబు గారు రైట్ ఆన్సరే. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకొకటి ఉందండి. ఎస్ ఎవరు, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య గారు రైట్ ఆన్సర్. అసలు సినిమా పేరు అంటే చదువు సంస్కారం. రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వజ్రం, వైఢూర్యం, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ప్లాస్టిక్, ఇవి వీటితో ఇవి లోహాలతో ఉంగరాలు తడుపుకుంటాం. ప్లాస్టిక్తో కూడా చేసినటువంటి ఉంగరాలు ఉన్నాయి, బట్ చిన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు కూడా పెట్టుకుంటారు. ఒక ఉంగరం ఉందండి, ఆ ఉంగరం వేలుకే పెట్టుకోలేము. ఆ ఉంగరం ఏమిటి, వేలికి పెట్టుకోలేనటువంటి ఉంగరం, వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి, ఆన్సర్ తెలిసిపోయిందా? 8662 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సందడే సందడే వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. వేలికి పెట్టుకోలేని రింగ్ ఆన్సర్ తెలిస్తే 8662 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఇప్పుడు సమయం చూస్తే 3:19 దాటి 25 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరి వింటున్నారు విత్తివరాజ్ జయ చంద్రబాబు. వేలుకు పెట్టుకోలేని రింగ్.

దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పేడన జోగానందరావు గారి నుంచి రైట్ ఆన్సర్. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. కనకారావు పేడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు కాజా నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహభారు జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గొరిగెండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవి తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, లేఖన. లేఖన అంటే ఫ్రమ్ శ్రీవారి నగరట, మీ పేరే అదండి లేఖనాన. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుసుమాబడి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనంత గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిజిలి వెంకటేశ్వర శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలే ఆళ్ళగడ్డ నందేల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్. రామానగర్ బడు బాలసుబ్రహ్మణ్యం.

నుంచి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. గొనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవి తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? లేఖన. లేఖన అంటే ఫ్రమ్ శ్రీవారి నగరట. మీ పేరే అదండి లేఖనాన. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుసుమాంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అన్నదగ్గర రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిజిలి వెంకటేశ్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలే ఆళ్ళగడ్డ నందెలదిల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్. రామానగర్ బడు బాలసుబ్రహ్మణ్యం గారు సందరి సందరి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందండి అంటున్నారు రైట్ ఆన్సర్ పంపిస్తూ. నెక్స్ట్ ఎవరు పని సత్యశ్రీ రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. వేలికి పెట్టుకోలేనటువంటి రింగ్ రైట్ ఆన్సర్. జాకిర్ హుసేన్ గంజికుంట అనంతపురం జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి అన్నమయ్య జిల్లా రైట్ ఆన్సర్. నెక్స్ట్ దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత తిరుమల నాదులు ఆండాలు తిరుమల ఆండాలు ఇది పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? ఓకే ఒకటి అనుకుంటున్నాను, మూడు నాలుగు పంపించారండి. మై ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. సానియా చిత్తూరు డిస్టిక్ నుంచి. సానియానా? సానియా గారు పంపించారా. నెక్స్ట్ ఎవరు పంపించారు? గోపీనాథ్ మంజుల నేతాజీ వీరంతా పంపించారండి తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? శ్రీనివాస్. శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్. ఎక్కడి నుంచి ఏమిటి? నెక్స్ట్ ఎవరు? మహమ్మద్ ఇనితిలా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామలింగప్ప కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నన్ను నుండి శోభారాణి వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. సూపర్. కుసుమ వీరు తేజశ్రీ సుకుమార్ అమూల్య అఖిల వీరంతా గూడూరు నుంచి పంపించారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. రాజోలు నుండి జయన్న గారు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు ఎస్ రైట్ ఆన్సర్. కీర్తి ఫ్రమ్ ఎస్ కూచిపూడి కూచినప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా అనిల్ కుమార్ గారు పంపించారు రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. ఎస్ మీరు పంపినవన్నీ కూడా రైట్ ఆన్సరే. ఫైరింగ్ అని నేనైతే అనుకుంటున్నాను. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సందడే వింటున్నారు. సందడే సందడేలో చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే వాట్సాప్ నెంబర్ 8662424 నెంబర్కు వాట్సాప్ చేయాలి.

వర్తకాల గురించి ఒక ప్రశ్న అయితే అడగాలి కదా. ఆయుష్మాన్ భారత్ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం. అయితే సీఎం స్వనిధి పథకం ఎవరి కోసం, ఐ మీన్ పిఎం స్వనిధి పథకం, పిఎం స్వనిధి పథకం ఎవరి కోసం ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, పిఎం స్వనిధి పథకం ఎవరి కోసం. ఒకటి రెండు లైన్లో పూరించండి, పంపించొద్దు. ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

అందరూ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. మరి ఎవరెవరో రైట్ ఆన్సర్ పంపించారు, పిఎం స్వనిధి పథకం ఎవరి కోసం అని అడిగాను. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. గొనగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడన రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్.

నెక్స్ట్ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి చంద్రశేఖర్ నగర్ నుంచి అనిల్ కుమార్ రైట్ ఆన్సర్. లేఖన మదనపల్లి రైట్ ఆన్సర్. ఇప్పుడు బాగా రాశారు మీ పేరు. నెక్స్ట్ ఎవరు పంపించారు? మహమ్మద్ ఎనైతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారు. ఏకలయ్య నగర్ బిజిలి వెంకటేష్ శ్యామలా గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు? గోపీనాథ్ మంజుల నేతాజీ వీరు కూడా పంపించారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ దామర్ల చిన్నమాస్తానరావు పెద్ద మాస్తానరావు పంపించారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు అన్నమయ్య జిల్లా. మీ పేరు సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్. ఎస్ రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఎవరు? వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఓకే కె రామలింగప్ప కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం అంటూ పంపించారు. పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లతా ఉయ్యూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? రింగ్ రోడ్ లేదు ఫ్రింగ్ అట. మీ పేరు చెప్పట్లేదండి. చిత్తూరు జిల్లా నుంచి పంపించారు. ఓకే సానియా సానియానా సోనియానా సానియా పంపారు. మహమ్మద్ జయేంద్ర స్నేహభాను జయేంద్ర ఉంబడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించారు ఎవరు? పేరేమో ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కాస్త తెలుగులో కొంచెం అక్షరాలు పలికే విధానంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కుసుమంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అసలు పిఎం స్వనిధి ప్రధానమంత్రి వీధి వ్యాపారులు ఆత్మనిర్భర్ నిధి. ఎస్ పిఎం స్వనిధి అనేది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వీధి వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణాలు అందించేటటువంటి పథకం. ఈ పథకం ద్వారా వ్యాపారులు తమ ఉపాధిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఫస్ట్ 10,000 తర్వాత 20,000 తర్వాత 50,000 వరకు కూడా వరుస రుణాలు పొందవచ్చు కదా. మొదటి విడతలో తీసుకున్న 10,000 రూపాయలు అది సకాలంలో చెల్లిస్తే తిరిగి రెండవ విడతలో 20,000 వరకు ఇస్తారు. రెండవ విధంగా అంటే 20,000 కూడా సకాలంలో చెల్లిస్తే 50,000 మూడవసారి కూడా తీసుకోవచ్చు కదా. భలే ఉందిలే. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత వాయిస్ లోలో వినపడుతుందా గట్టిగా అరవనా సరే. తర్వాత పెడన జోగానందరావు కలిసి అప్పలరాజు గారు పేరు టైప్ చేసి పెట్టుకున్నారా. నెక్స్ట్ ప్రశ్న ఏదో చెప్తాను. నేనైతే ఒక పాట వినిపిస్తాను. పాట అనగానే కొంచెం ఎక్కడ పాట వినిపిస్తాడో చిన్నబాబు అనుకుంటారు. బట్ పాట అయితే వినిపిస్తాను. సింగర్స్ ఎవరు గుర్తుపెడితే సరిపోతుంది. సినిమా పేరు అక్కర్లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు, లిరిసిస్ట్ కూడా అవసరం లేదు. పాట వినండి, సింగర్స్ని గుర్తుపట్టండి. ఓకేనా? పాట అయితే ప్లే చేస్తున్నాను. ఆ పాట ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను, ఎప్పుడో విన్నాను ఈ పాట మీకు అనిపిస్తుంది. బట్ మీరైతే ఈజీగానే చెప్పేస్తారు. వింటనివ్వండి వివిధ భారతీయ FM 1.3 MHz పై సందరి వింటున్నారు విత్ రాజ్ చిన్నబాబు.

పాట అయితే వింటున్నారు, మరి పాట చాలా మెలోడియస్గా ఉంది కదా, ఆ పాట పాడిన సింగర్స్ ఎవరు, చిత్రం పేరు చెప్పండి అని అడిగాను. అప్పలరాజు గారు సినిమా పేరు చెప్పేశారు, తర్వాత పెడన సుగానందరావు కలిసి పంపించారు. మై నేమ్ ఇస్ సానియా. ఓకే, సానియానా, సోనియా కాదు, సానియానే అని కూడా అన్నానండి. జవాబు మనిషిని భూలక్ష్మి వెల్లెల్ల నుంచి పంపించారు జవాబు. పట్టణ మరియు గ్రామాలు, ముద్రలో భద్రాద్రి గూడెం, కొత్తగూడెం, రామాపురం, కట్ల సతీష్ సుమలత ముద్రలోన్ అంటున్నారు. నేను అడిగింది వేరు, మీరు చెప్పేది వేరు. నెక్స్ట్ పట్టణ మరియు గ్రామాల్లో వీధి వ్యాపారుల కోసం అంటున్నారు స్వానిధి. కందికేపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, కనకారావు పెడన టిప్పు అంటున్నారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా నుంచి పంపించారు చిలకమర్రి ఉపేంద్రచారి. ఆన్సర్ ఇక్కడ విజయబాబు. తర్వాత ఎవరు పంపించారు? ఓకే, శాంతినగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారండి మీరు, ఒకే ఒక్కడు రమణ గోగుల అంటున్నారు. వాయిస్ ఎలా ఉంది? కాదు, రమణ గోగుల కాదు. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు సినిమా పేరు. ఓకే, కాళా శ్రీనివాసరావు గారు సినిమా పేరు పంపించారు. మరి సింగర్స్ ఎవరు? రైట్ ఆన్సర్. నెక్స్ట్ దేవసేన పంపించారు తిరుపతి నుంచి. కారుణ్యనా అంటున్నారు, కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ కీర్తి ఫ్రమ్ కూచినపూడి, కాదండి, నేను చెప్తాను. ఓకే, చెప్పడం చాలా కష్టమండి బాబా. అబ్బా, అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ, గద్వాల జిల్లా. ఈ పాట ఆల్రెడీ విన్నారండి, మర్చిపోయినట్లున్నారు. నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పంపించారండి రమేష్. రైట్ ఆన్సర్. ఓకే, సింగర్స్ పేరు కూడా రైట్ ఆన్సర్ పంపారు వీరు. ఉదిత్ నారాయణ సుమిత్ర అంటున్నారు బంగారంపేట కోలారు జిల్లా కర్ణాటక నుంచి. ఉదిత్ నారాయణ కాదండో. నెక్స్ట్ గోపీనాథ్,

మంజుల. ఎస్, వీరంతా పంపించారండి తిరుపతి నుంచి, తిరుపతి జిల్లా నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, ఐ మీన్ సినిమా పేరు మాత్రమే. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి చిరుబాబు గారు ఆన్సర్ వచ్చేసి సీతారామ అంటున్నారు. ఎస్ రైట్ ఆన్సరే, కానీ సింగర్స్ పంపించలేదు. నెక్స్ట్ సిద్ధు శ్రీరామ్ అంటున్నారు. కాదండి, నేను చెప్తాను. ఎస్ సానియా, సిద్ధు శ్రీరామ్ అంటుంది, కాదు. నెక్స్ట్ ఆళ్ళగడ్డ నందిలిద్దరి నుంచి పాలెం పాలయ్య గారు పంపించారు. సింగర్స్ వచ్చేసి, ఓకే రైట్ ఆన్సరే, సినిమా పేరు సింగర్స్, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. నువ్వు నేను కీర్తి ఫ్రమ్ కూచిపూడి, నువ్వు నేను సినిమా పేరు కాదు, రైట్ ఆన్సర్ సింగర్స్ పేరు ఒకళ్ళ రైట్ ఆన్సర్. నెక్స్ట్ విజయబాబు ఫ్రమ్ దస్తగిరి సంధ్య పద్రూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు, అన్నమయ్య జిల్లా. ఓకే, మీరు అడుగుతున్న పాట నా కన్నుల్లో కనుపాప నీవా, ఈ పాటకు సంబంధించిన వివరాలు గాయకుడు సింగర్ ఇషాక్ వలీ అట, కాదు చెప్తా. అప్పలరాజు గారు సింగర్స్ పేరు ఉప్పొందిందా, రైట్ ఆన్సర్ పంపించారు. ఎప్పుడన్నా జోగానందరావు కాలేజీ పంపించారు. ఏకలవ్య నగర్ బిజిలి వెంకటేశ్వర శ్యామలా గారు పంపించారు, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దాసరిపాలెం, రైట్ ఆన్సర్ పంపించారు. దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ మహమ్మద్ దినేతల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లెల్లి నుంచి జవాబు, సినిమా పేరు ఒక్కటే పంపించారు, రైట్ ఆన్సర్ అనే చెప్తానన్నాను కదా, రైట్ ఆన్సరే. సీత రాముని కోసం చిత్రంలో లిప్సిక విజయబాబు పాడిన పాట అయితే విన్నారు ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. విజయబాబు అన్నారు, లిప్సిక పేరు ఎవరు పంపించలేదు కదా, అదనమాట సంగతి. చివరికి ఇంకొక వాట్సాప్ ఉందండి, ఎవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సీతారామం అంటున్నారు. శ్యామల బిజిలి వెంకటేశ్వర శ్యామల వీరైతే ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదామా, తమాషా ప్రశ్నలు అయితే సరదాగా ఉంటాయి కాబట్టి అందులోకి వెళదాం, వెళ్ళి ట్రై చేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: సుందరి సుందరి వింటున్నారు విత్యురాజ్ చిరబాబు. సామెతను పూరించాలి. కొంచెం అంత కూతురుంటే తర్వాత సామెతను పూరించండి. కొంచెం అంత కూతురు ఉంటే అనేది ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత పదాన్ని మీరు కంప్లీట్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు కదా, అలా కాదు, కొంచెం మాటే ఉంటుంది అన్నమాట. కొంచెం అంత కూతురుంటే అనే సామెత, తెలుగు సామెతను పూరించండి. 8662411 వాట్సాప్ చేయండి. సామెతలు, తెలుగు సామెతలకు అర్థం చాలా ఉంటుందండి. కొంచెం అంటే కొంచెమే అనే అర్థం, అంటే కొంచెం ఒడ్డుడు అంటే ఒడ్లు పంచుతుంటారు కదా, సోరడా కొంచెడా అంటుంటారే, అది పూర్వపు రోజుల్లో మన జాజులు తాతలు వాళ్ళంతా కూడా వాడేటటువంటి మాట. కొంచెం అంత కూతురుంటే అనే సామెత. నెక్స్ట్ ఏమిటో తెలిస్తే 8662411 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ మీ సాంద్రే సాంద్రే విత్యురాజ్ చిన్నబాబు. స్వర్ణలత ఆలపించిన పాట భారతీయుడు చిత్రం నుంచి.

ప్రశ్నైతే అడిగాడు, కొంచెం ప్రశ్నేం కాదు సామెతను, తెలుగు సామెతను పూరించమని అడిగాను. ఫస్ట్ లైన్ నేనైతే చెప్పాను, కొంచెం అంత కోతులుంటే కొంచెం అంత అని అడిగాను. ఆన్సర్స్ వచ్చేసి చూద్దాం ఎవరెవరు పంపించారు. కొంచెం అంత కోతులుంటే తర్వాత సామెతను పూరించండి. 8662421 నెంబర్కి వాట్సాప్ చేయమన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, సింగర్ విజయబాబు అంటున్నారు సీతారాముని కోసం అంటూ అప్పలరాజు గారు పేడన జోగానందరావు కలిసి పంపించారు. కొంచెం అంత కూతురుంటే కొండంతాలుడు వస్తాడట. కొండంతాలుడు ఎక్కడికి వస్తాడండి? ఇది ఎక్కడ కూడవండి బాబోయ్. కొంచెం ఉంటే కొండ ఈడ చూడు బాల సరిపోలేదు. సరే చిత్ర సీతారామ సీతారాముని కోసం అంటూ గీతం విజయబాబు అంటూ కందికేపల్లి గ్రామం చారు వెంకట సుబ్బయ్య గారు పంపించారు. తర్వాత ఎవరు, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివన్వి. విజయబాబు లిప్సికా సీతారాముని కోసం అంటూ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు, ఓ రైట్ ఆన్సర్ కొంచెం ఇంకా కంప్లీట్ అవ్వలేదో నేను చెప్తాను. కర్నూలు జిల్లా గొనిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, కొండంతాలుడు అట. నెక్స్ట్ దస్తగిరి సంధ్య గారు పొదురు కడప జిల్లా నుంచి, ఓ ఓకే దగ్గరికి వచ్చేసారు. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దగ్గరికి వచ్చారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే రైట్ రైట్ అనే కన్సిడర్ చేయాలి. అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, కొండంతాలుడు వస్తాడట. అబ్బో కొండంతాళ్ళు ఏం కాదు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ కొంచెం. నెక్స్ట్ ఎవరు పంపించారు, జాన్సన్ విజయవాడ నుంచి. ఆహా ఆన్సర్ వచ్చి ఓ దగ్గరికి వచ్చారు అంటే కంప్లీట్ చేస్తాను నేను. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీహబారి జైనుద్దీన్ బొమ్మ నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సరే అనాలి. అనంతపురం నుంచి అనురాధ గారు ఆన్ రైట్ ఆన్సరే. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి అన్నమేజర్ నుంచి పంపించారు. తెలుగు భాష చాలా ప్రసిద్ధి చెందిన సామెత కదా. ఇంకా ఓకే మేబీ అది కూడా కంప్లీట్గా రైటే, బట్ నేను అనుకున్నది మీరు అనుకున్నది దగ్గరగానే ఉంది. అంతా ఒకటే, అర్థం మాత్రం ఒకటే. రామలింగప్ప ఓకే కోసిగి మండలం కొంచెం దగ్గరికి వచ్చేసారు. నెక్స్ట్ పాలంపోలే ఆలగడ్డ నందలూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సరే. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రైట్. మహమ్మద్ ఎనేతుల్లా భవానీపేట అంటే రైట్ అని, ఎందుకంటే దగ్గరగా వస్తున్నారు. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. ఓకే దగ్గరికి వచ్చేసారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, కొండంత అల్లుడు వస్తాడు అని కొండంత అండాన్ని పంపించారు. దామర్లు చినమస్తానరావు పెద్దమస్తానరావు పంపించారు మంగళగిరి నుంచి, దగ్గరగా వచ్చారు. కనకరావుపేట దగ్గరగా వచ్చారండి మీరు కూడా. దాసరిపాలెం శివదాసిరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు అలాగే పంపించారు. నాగార్జున లక్ష్మీపేట నుంచి మీరు అందరు పంపించినట్లు పంపించారు. ఓకే కొంచెం మీకు ఉప్పు అందినట్టుందనుకుంటా. ఓ అప్పలరాజు గారు ఉప్పు అందిందనుకుంటా దగ్గరగా వచ్చారు. పొదుటూరు కడప జిల్లా నుంచి, ఓకే రైట్ ఆన్సర్. వీరికి కూడా కాస్త ఉప్పు అందిందనుకుంటా, శాంతి నగర్ చౌకే అక్కడు దగ్గరగా వచ్చారు. ఓకే అసలు ఆన్సర్ ఏమిటి అంటే నేను కంప్లీట్ చేస్తాను. కొంచెం అంత కూతురు ఉంటే కంచం మంచం దగ్గరికే వస్తుంది. కంచం అందరూ మంచం దగ్గర మంచం మీదే కూడు అన్నట్లు పంపించారు. కొంచెం కంచం మంచం ఇలా ఫ్రాస్ కలిసేటట్లు వస్తుంది మన తెలుగు భాష. భాషలో ఉన్న నుడికారాలు సామెతలు అలంకారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రపంచంలోని దేశ భాషలందు తెలుగు లెస్ అంటారు కాదు, ప్రపంచ భాషలన్నింటిలో కూడా తెలుగు చాలా చక్కనైన అందమైన భాష. ఇంకొకరున్నారు ఎవరో చూద్దాం. చివరిగా పంపించారు ఇంకా ఎవరు, మాంసంలోకే కోడు అంటున్నారు దేవి తిరుపతి నుంచి అనమాట. అర్థమైందా? సరే చూడలో సమయం చూస్తే 3:55 అయింది.

సరిగా అశోక్ చిత్రం నుంచి పాటైతే విందాం. ఇదైతే ఈనాటి సందడి సందడి, సుజాత ఎస్ రవి వర్మ ఆల్పించిన చంద్రబోస్ గీతం. అశోక్ చిత్రం నుంచి వింటున్నవినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందడి సందడి విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుండి దక్షిణ కొరియా దేశంలో పర్యటించనున్నారు. భారత్ దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువెళ్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ అన్నారు. రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. మరో 2 మత్స్యకారుల కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో 4 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులు మోహన్ భాగవత్ స్పందించారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అన్నారు. కొంతకాలం క్రితం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు తన స్థానాన్ని మెరుగుపరుచుకుని ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్లో ఎగువ మధ్య ఆదాయ వర్గం విభాగంలో స్థానం సంపాదించుకుంది. మనదేశం మాత్రం ఇంకా దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో శ్రీ హనుమత్ లక్ష్మణ్ సీతా సమేత శ్రీ రామచంద్రస్వామి వారి నూతన దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం పల్లిగండ్రేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏ సురేష్ కుమార్ స్మార్ట్ బడీ అనే యాప్ను రూపొందించారు. పిల్లలకు విజ్ఞానం, వినోదం అందించేలా దీన్ని తయారు చేశారు. ఈ యాప్ను జిల్లా విద్యాశాఖాధికారి యు మాణిక్యనాయుడు తన కార్యాలయంలో నిన్న ఆవిష్కరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో 1-2 భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

స్టూడెంట్ల సమయం చూస్తే 4:03 దాటి 24 సెకండ్లు. వివిధ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు వినాలి కదా, అదేనండి రావోయి చందమామ. ఈ చిత్రం నుంచి అయితే పాటలు అయితే విందాం ఈనాటి వివిధాలో. ఫస్ట్ సుఖ్వీందర్ సింగ్, లలిత సాగరి, స్మిత ఆలపించిన సిరివెన్నెల గీతం వింటూనే ఉండండి వివిధ భారతీయ FM 101.3 MHz పై వివిధ ఆవి తీవ్రార్జి చిన్నబాబు.

0: నాకు రాదు పో,
1: నీకు వస్తుంది పో. అంతే
0: లల్లా.
1: దాట్స్ గుడ్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.

0: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 13 సెకండ్లు. నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పుడైతే వింటారు ప్రాయోజిత కార్యక్రమం వెన్నెల.

దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. చెప్పాలంటే నవ్వుతూ సరదాగా చెప్పాల్సిన టాపిక్ కాదు, కానీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఈ మధ్య డివోర్స్ రేట్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అడ్జస్ట్ ఎవరితో ఎవరు కాలేకపోతున్నారు. తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే, డివోర్స్ అయితే పర్వాలేదు, దీనిపై మెంటల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఇద్దరిపై. అండ్ స్పెషలీ ఇఫ్ దేర్ ఆర్ చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్ అది ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల విడాకులు అనేవి పిల్లలను మానసికంగా శారీరకంగానూ ప్రభావితం చేస్తాయి. వారి చిన్న మనసుపై చెడు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. అటువంటి పరిస్థితుల్లో విడాకులు వారిని మానసికంగా పాడు చేస్తాయి. ఈ షాక్ ని వారు జీవితాంతం మర్చిపోలేరు. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకుంటే అది వారిపైనే కాకుండా వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. విడాకుల ప్రక్రియ, దాని పరిణామాలు పిల్లలకు మానసికంగా సవాలుగా ఉంటాయని మీకు తెలుసా? తెలుసుకోండి మీ చేతంతో ఈరోజు విన్నలా ప్రోగ్రామ్ లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలుంటే తల్లిదండ్రుల విడాకులు వారిపై చాలా ప్రభావం చూపుతాయి. ఈ వయసులో పిల్లల జీవితం ఒక దశలో ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే అన్ని విషయాలను బాగా అర్థం చేసుకునే తెలివితేటలు వారికి లేవు, కానీ వారు అడిగే ప్రశ్నలు చాలా లోతైనవి. అలాగే ఈ వయసులో ఉన్న ప్రతి బిడ్డ ఎల్లప్పుడూ ఇతరుల ముందు తమను తాము చూపించుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. తమ తల్లిదండ్రులతో కలిసి అటు ఇటు వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా ఈ వయసులో జరిగిన మంచి చెడు సంఘటనలను జీవితాంతం మర్చిపోరు, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందువల్ల ఈ వయసులో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి చాలా దగ్గరగా ఉండాలి. తద్వారా వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వెనిలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. తల్లిదండ్రుల డివోర్స్ వార్త వినగానే పిల్లలు తరచుగా గందరగోళం, యాంగర్, విచారం, ఫియర్ వంటి భావాలను అనుభవిస్తారు. అన్ని నెగటివ్ ట్రేట్స్, అన్ని నెగటివ్ క్వాలిటీస్, అన్ని నెగటివ్ ఫీలింగ్స్. ఇది ఎందుకు జరుగుతుందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పొచ్చు. నిన్నటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు రేపటి నుంచి కలిసి ఉండరు అనే చేదు నిజం వారిని మానసికంగా కుంగదీస్తుంది. ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం కలుగుతుంది. పేరెంట్స్ డివోర్స్ పిల్లల్లో సెక్యూరిటీ భావాన్ని బలహీన పరిస్థితి ఉందని మీకు తెలుసా? ఇంట్లో ఎన్వైరన్మెంట్ పిల్లలకు స్ట్రెస్ కలిగిస్తుంది. దీంతో వారు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. తమ కుటుంబం విచ్ఛిన్నమవుతుందని, ఇకపై ఆధారపడేవారు లేరని భావించే అవకాశం ఉంది. ఏ విషయంపైన సరిగ్గా ఫోకస్ చేయలేరు, చేసినా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉన్నారు, ఒక సెక్యూర్ ఫ్యామిలీ గూటికి చేరాక ఎంత హాయిగా ఉంటామని వాళ్ళకి తెలుసు. చిన్న చిన్న గొడవలైతే అని వాళ్ళ పిల్లలకు కూడా అర్థమైంది. కానీ డివోర్స్ అయిపోయింది, ఇక కలిసి ఉండలేరు అంటే ఎవరితో ఉంటాము, ఎక్కడుంటాము, ఒక్క పేరెంట్ అన్ని చేయగలరా అన్న ఇన్సెక్యూరిటీ వాళ్ళకు వస్తుంది. చేస్తారేమో, పని మనుషులను పెట్టుకుంటారేమో, సర్వెంట్స్, మేడ్స్, నానీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కేర్ గివర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే అది వాళ్ళ ఏజ్ కాబట్టి. అర్థం చేసుకోలేరు, ఏమైపోతామో అని ఆలోచిస్తూ ఉండిపోతారు. దే కెనాట్ పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ ఎనీ సోషల్ యాక్టివిటీస్. దీంతో వాళ్ళ చదువులు కూడా దెబ్బతింటాయి. పేరెంట్స్ డివోర్స్ పిల్లల ఎడ్యుకేషన్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. క్లాస్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్డ్గా ఉండలేరు, నేర్చుకోలేరు. ఇది వారికి కష్టంగా ఉండొచ్చు. అసలు విషయానికి వస్తే వారికి చదువు పట్ల ఆసక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోవచ్చు. పాఠశాలల్లో ఇతర పిల్లలతో వారి సంబంధాలు కూడా ప్రభావితమవుతాయి. ఇతరుల పిల్లలు తల్లిదండ్రులతో గడిపే విషయాలను చెప్తుంటే ఈ పిల్లలు మనసుకు గాయం అవుతుంది. అటు వాళ్ళతో ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే అంతా చిన్నపిల్లలే కాబట్టి చెప్తే హేళన చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. అలాగని లోపల దాచుకోలేరు. దే గో త్రూ అ గ్రైండ్. పేరెంట్స్ డివోర్స్ తర్వాత పిల్లలు తరచుగా పేరెంట్స్ ఇద్దరితో తక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది వారి సంబంధంలో ఉద్రికతకు కారణమవుతుంది. తత్ఫలితంగా పిల్లలు తల్లిదండ్రులను నిందించవచ్చు, వారి మధ్య సంబంధం దెబ్బతినొచ్చు. పెళ్లి బంధం అంటేనే ఆ పిల్లలకు విరక్తి కలగొచ్చు. పేరెంట్స్ డివోర్స్ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి, వారి గురించి ఆందోళన చెందేలా చేస్తాయి. తల్లిదండ్రులలాగే తమ జీవితంలోనూ ఇలాగే జరుగుతుందని భయపడతారు. చాలా విషయాల్లో వెనకడుగు వేస్తారు. ఆత్మాన్యూత భావం ఎక్కువగా పెరుగుతుంది. తల్లిదండ్రుల విరాకులు పిల్లలపై పెను ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలున్నాయి. ఒక కంట్రీ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసే ఆలోచనలో ఉంది. దాని ప్రకారం విడిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ బిడ్డను పెంచడానికి కలిసి పనిచేయాలి అని.

ఇలాంటివి చట్టాలు ఎంతున్నా కానీ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు ద మెంటల్ కండిషన్ ఆఫ్ ద చైల్డ్ అని మనము తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటి, డివోర్స్ ఇంపాక్ట్ ఏంటి, డివోర్స్ ఎఫెక్ట్ ఏంటి పిల్లలపై అని మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారు దంపతులు. ఇరువురి మధ్య సమన్వయం లేకపోవడమే దానికి కారణమవుతుంది. ఇదొక్కటే కాకుండా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో గొడవ జరిగినప్పుడు వారికి సర్ది చెప్పేందుకు ఇంట్లో పెద్దలు ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం అన్ని మినీ కుటుంబాలే, మైక్రో కుటుంబాలు అయిపోతున్నాయి. ఇదే విడాకుల దాకా వెళ్లేందుకు ప్రధాన కారణంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. పేరెంట్స్ విడాకులు పిల్లల్ని మానసికంగానే కాదు, శారీరకంగా వారి హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి మీరు అలా సిటీ సివిల్ కోర్టు ఇంకా ఈ ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి వెళ్తే ఆ కౌన్సిలింగ్ జరిగే దగ్గర కూర్చుంటే ఏమేమి అవుతుందని అందరికీ ఇలా కనువిప్పు అవుతూ ఉంటుంది. ఒకవైపు ఏమో మనము కార్డ్స్ పుచ్చుకుంటూ ఉన్నాం, పెళ్లి కార్డ్ అంటే ఇన్విటేషన్ తప్పకుండా రావాలని. ఇంకోవైపు చూస్తే డివోర్స్ రేటు క్రమంగా అసలు ఎట్లా అంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది. వారిద్దరూ తమ తమ గౌరవాలకు అభిప్రాయాలకు విలువ ఇచ్చుకుంటే సరే కపుల్స్, తమ వల్ల ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వకుండా విడాకులు తీసుకుంటున్నారు. ఏ బిడ్డ అయినా తల్లిదండ్రులు కలిసి తనను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటాడు. కానీ తల్లిదండ్రి మధ్య ఎవరిని ఎంచుకోవాల్సిన ప్రశ్న ఆ పిల్లలకు వస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఏమంటారు, ఎవరికి ఎలా చెప్పుకుంటారు, అంత తెలివి ఉంటుందా? కాబట్టి విడాకుల ప్రక్రియ పర్యవసనాలు అనేవి పిల్లలను మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. విడిపోయిన తల్లిదండ్రులను కలిగి ఉన్న పిల్లలు తల్లి లేదా తండ్రి ఒకరితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆ ఒక్కరు కూడా ఉద్యోగాల పేరుతో వీరికి దూరంగా ఉంటే అది ఇంకా కష్టంగా మారుతుంది. ఇది వారిలో అనుబంధాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని నిందించవచ్చు, వారిపై కోపాన్ని ప్రదర్శించవచ్చు. నిజానికి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఉంటేనే పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. కాబట్టి కేవలం మీ సుఖ సంతోషాల కోసం విడాకుల జోలికి వెళ్ళకండి, మీ బిడ్డ కోసం ఆలోచించండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ముఖ్యం, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీసినట్టే అవుతుంది. అంతేకాకుండా విడాకుల దాకా ఎందుకండి, ఇంట్లో తరచుగా కొట్లాడుకునే కపుల్స్ ఎంతో మంది ఉన్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు, అసలు పై కప్పులు వేసిపోతుందేమో, ఎవరేమనుకుంటారో అని అసలు ఇంత కూడా ఆలోచించకుండా చిన్నపిల్లల ముందే పెద్ద గొడవలు పడుతూ ఉంటారు పేరెంట్స్. ఇలాంటివి కూడా చాలా ప్రభావం చూపుతాయి పిల్లలపైన. అందుకే పిల్లలు ఒక వయసు వచ్చాక, యంగ్స్టర్స్ అయ్యాక వాళ్లకు తరచుగా ఏంటంటే అబ్బా ఇంకా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఈ మధ్య పేరెంట్స్, సమాజము, రిలేటివ్స్ వీళ్ళంతా పొడుస్తూ ఉంటారు. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ మ్యారేజ్. ఫోర్స్ చేసి మ్యారేజ్ చేసినట్టయితే వాళ్ళ జీవితంతో పాటు ఇంకొకరి జీవితం, వాళ్ళ పార్ట్నర్ జీవితం, ఒకవేళ అనుకోకుండా పిల్లలు కలిగితే ఆ పిల్లల జీవితం, అందరి జీవితాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్, డోంట్ ఎన్కరేజ్ దట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఏంటంటే పెళ్లి కావాలి కదా, ఇది కావాలి కదా అని అందరూ అంటారు. అది కావాలి కదా అని వాళ్ళని తీసి తీసి మనము ఇంకో దాంట్లో పడేయలేము, ఒక డేంజరస్ జోన్లో వాళ్ళని పెట్టలేము. సో విత్ దిస్ వెరీ షాకింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ మైట్ షాక్ యూ బట్ దిస్ ఇస్ ద ట్రూత్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, బాయ్. Call or messages on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle, spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి గల్లీ రౌడీ చిత్రం కోసం రామ్ మిర్యాల స్వరాలు అందించి పాడిన గీతం. సాహిత్యం భాస్కర భట్ల.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఘర్షణ చిత్రం కోసం చిత్ర పాడిన గీతం సంగీతం ఇళయరాజా.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి

0: సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట జెంటిల్మెన్ చిత్రం కోసం షాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గుడి శుభా బృందం పాడిన గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో తర్వాత పాట జెమిని చిత్రం కోసం రాజేష్ పాడిన గీతం, సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
0: అన్ని అయిపోయాయి.
2: బడ్జెట్ రెడీ అయిందా?
0: 5,000 మిగిలాయి.
2: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
2: ఇంకోటి?
1: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
0: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి

0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
0: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: కార్యక్రమంలో తర్వాత పాట జోడీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్,

ఈ సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో భాగంగా గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి మంజుళావాణి మేడం గారు. రూపకల్పన తెలుగు పండితులు శ్రీ గంగాధర్ గారు, శ్రీకళ మేడం గారు. సహకారం ఉపాధ్యాయ బృందం. వ్యాఖ్యాత సిద్దేష్. అందరికీ నమస్కారం. ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాము. కార్యక్రమంలో ప్రార్థన చేయడానికి వస్తున్నవారు రాజేశ్వరి మరియు మహాలక్ష్మి.

0: మన తెలుగువారి సామెతల గురించి చెబుతున్నది విందామా.
1: మన తెలుగువారి సామెతలు. అడవిలో కాచే వెన్నెల, ముసలి వయసులో చేసే పెళ్ళి ఒకటే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగడు. పని లేనివాడు పందిరేస్తే కుక్క తొగ తగిలి కూలిందంట. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఎలుకకు పిల్లి సాక్ష్యం చెప్పినట్లు ఉట్టికెక్కలేనమ్మా అంటూ స్వర్గానికెక్కిందంట. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిళాల కంపు. కట్టి వంకరైతేనేమి, పోయి తీరుస్తుంది. కొండ నలుకకు మందిస్తే ఉన్న నలుక ఊడిందంట. కోడి నలుపైనా గుడ్డు తెలుపే. గోడితో పోయేది గొడ్రెలదాకా తెచ్చుకోవడం అవసరమా? నెత్తిన నోరుంటే పెత్తనమంతా మనదే. విరిగేదానికంటే వంగేదే మేలు. పిల్లకాకులకేం తెలుసు ఉండేలు దెబ్బలు. గొర్రె ఏడుస్తే తోడేలుకేం బాధ. చింత వచ్చినా పులుపు చావదు. ఇంట్లో కరెంటైనా ఏలు పెడితే షాకే కొడుతుంది. ఈత చెట్టు కింద పాలు తాగినట్లు. మింగిన మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిందంట. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం ఏం ప్రయోజనం? ముందు వచ్చిన చెవులు కన్నా వెనుక వచ్చిన కొమ్మలు వాడి. తల్లి అల్లం, పెళ్ళాం బెల్లం. తల్లి కడుపు చూసి అన్నం పెడుతుంది, పెళ్ళాం జేబు చూసి అన్నం పెడుతుంది. పరుగెత్తి పాలు త్రాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగేది మిన్న. ఇంటికన్నా గుడి పదిలం. పెద్దల మాట చెద్దన్నం మూట. కత్తి కన్నా కలం గొప్పది. నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. కంచే చేను మేస్తే చేసేదేముంది? ముళ్లను ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. చింతకాయలమ్మేదానికి సిరిమానం వస్తే వంకర టింకరకాయలు ఇవేమి కాయలు అందంట. కులం కన్నా గుణం మిన్న. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా ఎరుగడు. కత్తి కన్నా కలం గొప్పది. ఆస్తి మారాడు, ఆశ బారాడు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. ఓర్చుకున్నమ్మకు ఓరుగలు పట్నం.
0: ఇప్పుడు 7వ తరగతికి చెందిన మహాలక్ష్మి కొంతమంది శతక కవులను వారి శతకాలను వినిపిస్తుంది. మరి విందామా?
2: శతక కవులు వారి శతక రచనలు. 100 పద్యాలు గల రచనను శతకం అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలుంటాయి. శతక పద్యాలకు మకుటం ప్రధాన మకుటం అంటే కిరీటం. కవి శతకము, వేమన వేమన శతకము, బద్దెన సుమతి శతకము, ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి, గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకం, పక్కి అప్పల నర్సయ్య కుమార శతకం, నార్ల చిరంజీవి తెలుగు పూల శతకం, శేషప్ప కవి నరసింహ శతకం, నార్ల వెంకటేశ్వరరావు నరసింహ శతకం, దూర్జటి శ్రీకాళ అస్తీశ్వర శతకం, పోతన నారాయణ శతకం, కంచేర్ల గోపన్న దాశరథి శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం, తాళ్లపాక అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకం, బోయి భీమన్న పిల్లి శతకం, దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి శతకం, కృష్ణ శతకం తిక్కన, కరుణాశ్రీ తెలుగు బాల శతకం, కవి చౌడప్ప కవి చౌడప్ప శతకం, శ్రీరంగం శ్రీనివాసరావు సిరిసిరి మూవ శతకం.
0: ఇంకా ఇప్పుడు తెలుగు భాష ఆవేదన స్వగతం గురించి చెబుతున్నాడు సిద్దేశ్. విందామా? మరి తెలుగు భాష ఆవేదన స్వగతం. బుడిబుడి అడుగులతో, తడబడే అడుగులతో, తడిసిన నిక్కారుతో, తాతల భుజాల మీద నుంచి దిగివచ్చిన ప్రియమైన బిడ్డలారా, ఓ నా ప్రియమైన బిడ్డలారా, నేనన్రా మీ తెలుగు భాషను గుర్తుకొచ్చానా? అవునులే, ఎందుకు గుర్తుంటానులే. మీ అమ్మా నాన్నలు తెలుగు భాష వద్దని, ఆంగ్ల భాష ముద్దని మిమ్మల్ని ముద్దు చేసి, గోరు ముద్దలు పెట్టి ఆంగ్ల భాషను రాబట్టి, వచ్చి రాని 2 ముక్కలేవో మాట్లాడితే మురిసిపోతూ, రాని వాటిని బట్టి పట్టించి బస్సెక్కిస్తున్నప్పుడు తెలుగు భాషను నేనెలా గుర్తుంటానులే. కాన్వెంటుకెళ్ళాక ఆంగ్లమే వింటూ, ఆంగ్లమే తింటూ, ఒంటి కొదిలినప్పుడు, రెంటి కొదిలినప్పుడు, ఆంగ్లమే మాట్లాడాలని ఆజ్ఞ జారీ చేసినప్పుడు, అది మీరు తప్పినప్పుడు, నేను గాడిదను అన్న అట్టముక్క నేరస్తుడికి ఉరితాడులా మీ మెడల్లో వేలాడినప్పుడు, అది చూసి అందరూ నవ్వినప్పుడు, ఆపై మీరు నన్ను పలకడానికి సిగ్గుపడినప్పుడు, నేనెందుకు ఎలా గుర్తుంటానులే. అమ్మలారా, మీరు ఇంట్లో పలకాబలకం పట్టించి ఏబిసిడీలనే పోతపాలను తాపుతూ, పొరపాటున వాళ్ళు అఐఈలనే అమ్మ పాల రుచిని చూసి, ఆహా ఎంత బాగున్నాయి, ఇంత రుచిని ఇన్ని రోజులు ఎందుకు దూరం చేశారన్నట్లు కొంగుచాటున పాలదారును పంటితో లాగుతూ చూసే చూపులకు మీ దగ్గర సమాధానం లేక మౌనాన్ని ఆశ్రయించినప్పుడు, నేను ఎడారి ఇసుకతో ఇంకిపోయిన నీటి చుక్కనయ్యాను. అందుకే నేనెలా కనిపిస్తాను, ఎందుకు గుర్తుంటాను, నా గొప్పతనం అంటావా? నేను నన్నయ్య తిక్కన ఎర్రనల అక్షరాక్షరం మదనం చేయగా పుట్టాను. నేను పుట్టి ఇప్పటికి 2000 సంవత్సరాలు. నేను నన్నయ్య

0: కాలంలో విత్తనమై తిక్కన కాలంలో మొలకెత్తి ఎర్రన కాలంలో మారాకు వేసి శ్రీనాథుని కాలంలో వికసించి పోతన కాలంలో చెట్టై రాయల కాలంలో వృక్షమై ఫలానిస్తిని. నా పళ్ళు పలుకుబళ్ళు సామెతలు జాతీయాలు లోకోక్తులు నుడికారాలు ఎన్నో మమకారాలు మరెన్నో అలంకారాలు ఇవన్నీ ఎంత తీయగా ఉంటాయంటే తినేవాళ్ళకే తెలుస్తుంది. నా రుచి ఒక్కొక్క అక్షరాన్ని హారంలోకి పువ్వులా కూర్చి రాగాల్ని సరాగాల్ని ఆలపిస్తుంటే నేను ఎంత ఆనందపడతాను. చివరగా ఒక్క మాట పిల్లల్లారా, నా సోదర భాషలను చదవద్దని చెప్పను, నాతో పాటు వాటిని నేర్వండి. ఈ తరం వాళ్ళకి నేనంటే మరీ చులకన నన్ను దిగ్గులేసి అనాథ బిడ్డలా చూస్తారు. తెలుగు వాళ్ళిద్దరూ చేరి తెలుగు మాట్లాడరు, అప్పుడు నాకు ఆంధ్రులకు అనావృష్టి ఆరవలకు అతివృష్టి అనిపిస్తుంది. బాధతో బతికిడుస్తున్నాను. అంతరించిపోతున్న భాషలో నేనుండాలా వద్దా అన్నది మీ చేతుల్లో ఉంది. మీకు తెలీదేమో, మాతృభాష నేర్చుకుంటే ఇతర భాషలు సులభంగా వస్తాయని శాస్త్రవేత్తలు మేధావులు నెత్తినోరు బాదుకుంటున్నారు. మీ లేలేత పాదాలకు ప్రాణమిల్లి వందనాలు. నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. నాకు బతకాలని ఉంది. మీ గొంతుల్లో పద్యానై పాటనై మాటనై శ్వాసనై ఇంటి ముందు మల్లె తీగవలే మీ చుట్టూ అల్లుకుపోయి జీవిస్తాను. నన్ను బతికించండి, నీళ్లు పోసి బతికించండి. బతికిస్తారు కదూ. మరి ఇంకా యమున నీతి చెప్పడానికి సిద్ధంగా ఉంది, మరి విందామా.
1: అవ్వ చేప కథ. ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. అవ్వకు నా అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అవ్వ ఊర్లో అడుక్కొని వచ్చి జీవనం గడుపుతూ ఉండేది. ఒకరోజు అవ్వ చుట్టుప్రక్కల వాళ్ళతో కలిసి చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి పోయింది. ఎంతసేపటికి అవ్వకు ఒక్క చేప కూడా దొరకదు. మిగిలిన వాళ్ళందరకు చేపలు ఎక్కువగా పడినాయి. చివరకు అవ్వకు ఒక్క చేప దొరికింది. అవ్వ సంతోషంగా ఆ చేపను ఇంటికి తీసుకుని పోయి గిన్నెలో నీళ్లు పోసి చేపను అందులో వేసి పెంచుతుంది. రోజు అడుక్కొని వచ్చిన అన్నంను అవ్వ తిని మిగిలిన దాన్ని చేపకు వేస్తూ ఉండేది. చేప బాగా తిని గిన్నె అంతా అయ్యింది. అప్పుడు అవ్వ దాన్ని తొట్టెలో వేసి పెంచింది. బాగా తిని తొట్టె అంతా అయ్యింది. ఇలా వద్దులే అనుకొని తిరిగి చేపను చెరువులో వదిలి రోజు దానికి కొన్ని శబ్దాలు చేస్తూ దానికి ఆహారం ఇస్తూ ఉండేది. ఒకరోజు అవ్వకు పక్క ఊరిలో పనిపడిపోతుంది. అవ్వ రావడం ఆలస్యమైనది. ఆ సమయంలో గొర్రెలు మేపేవాళ్ళు అక్కడికి వచ్చారు. గొర్రెలు మేపేవాళ్ళు చేసే శబ్దాలు విని అవ్వ వచ్చిందని చేప బయటకు వస్తుంది. దాన్ని గొర్రెలు మేపేవాళ్ళు చూసి అబ్బా ఎంత పెద్ద చేప ఉందని అనుకొని దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి కూర వండుకొని తింటారు. అప్పుడు అవ్వ ఆహారం తీసుకొని వచ్చి చేపను పిలవగా ఎంతసేపటికి చేప రాదు. అవ్వ చుట్టూ గమనించగా గొర్రెల కాలిముద్రలు గమనించి గొర్రెలను మేపే వాళ్ళు వచ్చి చేపను పట్టుకుపోయినారు అని గమనించి వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వెళ్ళి అన్నం పెట్టమని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు చేపల కూర పెడతారు. అది చూసి ఇది నా చేప కూరనే అని వాళ్ళ ఇంటి దగ్గర గట్టిగా గొడవ పడుతుంది. అప్పుడు ఊరిలోని ప్రజలు అందరూ వచ్చి అవ్వకు తగిన విధంగా తీర్పు చెప్పారు. చేపకు బదులుగా గొర్రె పిల్లను అవ్వకు ఇప్పించారు. అప్పుడు అవ్వ గొర్రె పిల్లను ఇంటికి తీసుకొని వెళ్ళి బాగా ముద్దుగా పెంచుతుంది. అవ్వకు కష్టపెట్టకూడదని గొర్రె పిల్ల రోజు అడవికి వెళ్ళి బాగా మేసి వచ్చేది. ఒకరోజు గొర్రె పిల్ల దొంగలు దాచిపెట్టిన బంగారంను వజ్రాలను చూసి ఎలా తీసుకుపోవాలో తెలియక బాగా తిని కడుపులో దాచుకొని పోతుంది. ఇంటికి పోయి కడుపు మీద కొట్టమని సైగ చేస్తుంది. అప్పుడు అవ్వ చిన్నగా కడుపు మీద కొడుతుంది. అప్పుడు కడుపులోని వజ్రాలు బంగారం బయటకు కక్కుతుంది. బంగారాన్ని చూసి అవ్వ సంతోషపడుతుంది. ఆ బంగారాన్ని అవ్వ అమ్మి మంచి బట్టలు కొని పెద్ద ఇల్లు కట్టించుకున్నది. అది చూసిన పొరుగింటి ఆమె అవ్వ దగ్గరికి వచ్చి నీకు డబ్బులు ఎలా వచ్చాయి అని అడిగింది. అవ్వ జరిగిన విషయం అంతా చెప్పింది. ఈర్ష్యతో ఆమె కూడా తాను పెంచుకున్న కుక్కను తిట్టి అడవికి పంపిస్తుంది. కుక్క అడవి అంతా తిరిగి ఎముకలు పొట్ట నిండా తిని వస్తుంది. బాగా తిని వచ్చిన కుక్క పొట్టపై వజ్రాలు బంగారు కక్కు అని గట్టిగా కొడుతుంది. వెంటనే కుక్క ఎముకలు కక్కి చనిపోతుంది. ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి, ఇతరులను చూసి ఎప్పటికీ ఈర్ష్య పడకూడదు.
0: ఇప్పటి వరకు కేవలం మాటలే విన్నాము. ఇప్పుడు యాడా ఉన్నాదో నవ్వుల నయంకి అనే చక్కని జానపద పాటను

పంచవనలా చిలకల్లాగా ఎటిగట్టున ఎంకి నడవాలా ఎంకి తోడుగా సాగిపోవాలా నేనే.

0: ఇప్పుడు శాస్త్రవేత్తలు వారు కనుగొన్న పరికరాలను గురించి చెప్పడానికి పుణ్యశ్రీ సిద్ధంగా ఉంది, మరి విందామా.
1: శాస్త్రవేత్తలు వారు కనుగొన్న వస్తువులు: అచ్చు యంత్రం జాన్ గుటెన్బర్గ్, రేడియో మార్కోని, టెలివిజన్ జేఎల్ బయర్డ్, హెలికాప్టర్ బ్రేక్వెట్, సైకిల్ మెక్మిలన్, విమానం రైట్ సోదరులు విల్బర్ రైట్, అర్విల్ రైట్, రివాల్వర్ శామ్యూల్ కోల్ట్, టెలిఫోన్ గ్రహం బెల్, ఏటీఎం జాన్ షెపర్డ్ బారన్, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, కుట్టు మిషన్ సింగర్, ఎలక్ట్రికల్ బల్బ్ థామస్ అల్వా ఎడిషన్, పెన్సిల్ కెనడ్ గెస్నర్, డీజిల్ ఇంజన్ రుడాల్ఫ్ డెజిల్, థర్మోమీటర్ గెలేలియో, స్టెతోస్కోప్ రెనెల్నెక్, లిఫ్ట్ ఓటిస్, ఏసీ ఎయిర్ కండిషన్, విల్లీస్ కరియర్, ఫింగర్ ప్రింటింగ్ విలియమ్స్ జే హెరెల్స్, కంప్యూటర్ చార్లెస్ బాబేజ్, క్యాల్కులేటర్ పాస్కల్, డైనమైట్ ఆల్ఫ్రెడ్ నోబెల్, సినిమా నికోలస్ అండ్ జీన్ లుమియర్, లాగర్ థామ్స్ జాన్ నెపియర్, వాచ్ పటర్ హెన్లిన్.
0: ఇప్పుడు మరి ఆంగ్లంలో చిన్న కథను చెప్పడానికి రక్షిత వచ్చినది, మరి విందామా.
2: గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ, మై నేమ్ ఈస్ టీ రక్షిత, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. స్టోరీ నేమ్ ఈజ్ శాండ్ అండ్ స్టోన్. జాన్ అండ్ జేమ్స్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్. దే ఫౌట్ ఫర్ మెనీ రీజన్స్ బట్ నెవర్ గేవ్ అప్ దేర్ ఫ్రెండ్షిప్. దే వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ జాబ్ అండ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్ టు హెర్న్ సమ్ మనీ. దే పాస్డ్ త్రో వేరియస్ ప్లేసెస్, villages, towns, forests and beaches. They supported each other throughout their journey. One day they reached a desert. They had a very little food and water. John said that they should save the food and water for later use. However, James disagreed. He wanted to drink water as he was very thirsty. They quarreled with each other for water. John slapped James and they walked in silence. James wrote on the sand, "My best friend slapped me." Finally, they reached an oasis. They were very happy and had a lot of

0: fun in the water. While they both were bathing, James was a bit careless and began to drown. John rushed to him and saved him. James hugged his friend and thanked him. They had a little nap and decided to leave. James carved something on the rock. It was my best friend, saved my life. He said to John, when you slapped me, I recorded it on sand. The wind would have blown it away by now. However, when you saved my life, I recorded it on rock. It will remain there forever. We have to forget the bad things and cherish the good things done to us.
1: మరి ఇప్పుడు 8వ తరగతి యశ్వంత్ శ్రీనాథుని చాటు కవితలను చెబుతున్నాడు, మరి విందామా.
2: రవి కాంచానిచో కవి కాంచున్ అన్న నానుడికి శ్రీనాథుడు అక్షర రూపం చేశాడు. తాను ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి అక్కడ తన జనజీవనంలో కలిసి వారి కష్టసుఖాలను చూసి అనుభవించి రాసిన కవితలెన్నో నేడు చాటు కవితలుగా మనకు దొరుకుతున్నాయి. వాటిలో కొన్నింటిని నేను చెబుతాను. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు, నా పరాళ్ళు, సజ్జజ్జన్న కోళ్ళు, సర్పంపులను తేళ్ళు, పల్లెనాటి సీమ, పల్లెటూళ్ళు, పూజారి వారి కోడలు, తాజారగా బిందె జారి దబ్బున పడి మైజారు కొంగు తడిసిన బాజారే తిరిగి చూసి పక్కున నవ్వెన్.
1: ఇంతసేపు కథలు మాటలే విన్నాము కదా, ఇప్పుడు దేశభక్తి గేయాన్ని పాడుతున్నది రాజేశ్వరి, విందామా.
3: సంఘటనం ఒక యజ్ఞం, సమిదగ మన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం.

మనం సాగాలి సమరంబున సాగిన శరమై, కోవెల గంటై కోటి ఆశల పంటై, మనం బ్రోగాలి జనపదాల గుండెల స్వరమై, కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం, కర్మఫలం ఆశించని ధర్మవీరులం మనం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం సంగ.

0: మేమోము పైన చిరునవ్వులం.
1: ఇంకా ఇప్పుడు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి గురించి చెప్పారు.

0: చెప్పడానికి 9వ తరగతి కావ్య సిద్ధంగా ఉంది. మరి తొందరగా విందామా.
1: గిడుగు రామమూర్తి పంతులు, గిడుగు వీర్రాజు, వెంకమాంబ పుణ్యదంపతులకు 29/8/1863న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో రామమూర్తి గారు జన్మించారు. పర్వతాలపేటలో రామమూర్తి గారి అక్షరాభ్యాసం పాఠశాల విద్య సాగింది. గిడుగు రామమూర్తి గారిది మహోన్నత వ్యక్తిత్వం. ఆయనకు నిరుపమానమైన మానవత దృష్టి ఉంది. చైతన్యపూరిత ఘట్టాలతో కూడిన ఆయన చరిత్ర భావితారాలకు మార్గదర్శనం అవుతుంది. గిడుగువారి బిరుదు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించాడు. ఇది అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం. 1913లో గిడుగువారు ప్రకటించిన ఎ మెమోరండమ్ ఆన్ మోడ్రన్ తెలుగు అనే ఆంగ్ల రచన ద్వారా అప్పటి భాష స్థితి పైన, విద్యా విధానం పైన వారి దృక్పథం తేటతల్లమవుతుంది. పుస్తకాల్లోనే కాకుండా ప్రభుత్వం ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాషే వాడాలని సూచించారు. 1940 జనవరి 22వ తేదీన గిడుగు రామమూర్తి పంతులు గారు కోటాను కోట్ల తెలుగు ప్రజల నుండి శాశ్వతంగా దూరమయ్యారు. మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు. భాష విలువలు కాపాడడానికి నిర్దిష్టమైన నియామావళి, కట్టుదిట్టమైన యంత్రాంగం అవసరం. అచ్చ తెలుగు మాట్లాడడానికి ప్రజలు పండితులు కానక్కర్లేదు, విద్యావంతులు కానక్కర్లేదు, గొప్ప గొప్ప గ్రంథాలు చదవనక్కర్లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగే కొద్దీ మాతృభాషలోని మెళకువలను తనకు తెలియకుండానే నేర్చుకుంటాడు. భాష సంస్కారపు పొలిమేరలు దాటకూడదు. తెలుగునాటి తెలుగువాడై పుట్టిన ప్రతి ఒక్కరూ గిడుగు రామమూర్తి పంతులు గారి ఆశయ సాధనలో పయనించాలని ఆశిద్దాం. గిడుగు రామమూర్తి పంతులు గారు మాట్లాడే భాషకి, రాసే భాషకి, పుస్తక భాషకి మధ్య తేడా ఉండకూడదని, అన్నీ ఒకటేలాగా ఉండాలని ప్రయత్నం చేశాడు.
0: పొడుపు కథలు చెప్పడానికి మన ముందుకు వచ్చినది నాగరత్న, 8వ తరగతి. మరి విందామా.
2: 4 కాళ్ళున్నవి ఆవును కాను, 1,000 కన్నులున్నవి దేవేంద్రుని కాను. మనిషి తోడు లేకుండా నడవలేను, ఎవరు నేనెవరు. మంచం ముక్కు మీదకెక్కు, ముందర చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఎవరు నేనెవరు. కళ్ళజోడు ముడుచుకొని మూల కూర్చుంటుంది, విచ్చుకొని బయటకు వస్తుంది. ఎవరు నేనెవరు. గొడుగు అన్నాదమ్ములు 3 ఆ ఇంట్లోనే ఉంటారు, తిరిగి తిరిగి లెక్కించిన 12. ఎవరు నేనెవరు. గడియారం అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఎవరు నేనెవరు. పుట్టగొడుగు ఇంట్లో అమ్మ పడుకుంది, బిడ్డ పారాడుతుంది. ఎవరు నేనెవరు. విసర్రాయి జంపు మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. ఎవరు నేనెవరు. నిచ్చెన 7 ఆకుల మర్రి చెట్టు, ఎక్కలేము దిగలేము. ఎవరు నేనెవరు. జొన్నకర్ర చకచకపోయేవి 2, గట్టెక్కి చూసేవి 2, అందిపుచ్చుకునేవి 2, ఆలకించేవి 2. ఎవరు నేనెవరు. కాళ్ళు కళ్ళు చేతులు చెవులు ఉరుముల్లేవు, మెరుపుల్లేవు. ఉత్తరాది చెరువు ఊరికే నిండింది. ఎవరు నేనెవరు. టెంకాయ తెల్లని పోలీసుకు నల్లని టోపీ. ఎవరు నేనెవరు. అగ్గిపుల్ల భూమాతకు ముద్దుబిడ్డ, ఆకాశపు జున్నుగడ్డ. రాత్రివేళ రాచరికం, పగలైతే పేదరికం. ఎవరు నేనెవరు. చందమామ గుప్పెడంత గూవకు, కడుపు నిండా రాళ్ళు. ఎవరు నేనెవరు. జామకాయ.
0: మరి ఇప్పుడేమో రైతు బతుకు చిత్రం కథానిక గురించి చెప్పడానికి రాజేశ్వరి వచ్చింది. మరి విందామా.
3: సాయం లేని వ్యవసాయ

0: భయంలో ఇమడలేక బతుకు పోరాటంలో మెతుకుల కోసం కుటుంబాన్ని చేతబట్టుకొని బెంగళూరుకు చేరాడు రైతు రామకృష్ణ. 10 సంవత్సరాలవుతుంది. కోడి కూతతో లేచి చలకోలు తీసి పొలంలో మడక దున్నుతూ వలపట దాపట ఎద్దుల్ని అదిలిస్తూ మీసం మెలేసిన యాలపదమేస్తూ దేశానికి కడుపు నింపి సంస్కారం నేర్చిన రైతు రామకృష్ణ బెంగళూరులో ఒక వీధి మలుపులో గాజు అద్దాల మధ్య ఏటీఎం రూములో అలవాటు లేని ప్యాంటు తొడుక్కొని వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతున్నాడు. బెంగళూరు పోయి 10 సంవత్సరాలైనా వేషంలో భాషలో మార్పు వచ్చినా అంతరాత్మలో ఆలోచనల్లో మార్పు రాలేదు. పంటలు పెట్టలేదు గాని పంట బెట్టి అదును రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆకాశం వైపు చూపులు కార్తులపై ఆశలు పోలేదు. ఆశ మనిషిని జ్ఞాపకాల్లోకి తీసుకుపోయింది. అది ఏమంత ఋతువు, తూర్పు కొండల మధ్య సూర్యుడు అప్పుడప్పుడే లేచి ఒళ్ళు విదుల్చుకొని బయటకు వస్తున్నాడు. ఊరంతా అలికిడిగా ఉంది. ఒకవైపు పాల కోసం ఆవుల దగ్గరికి వెళ్ళాలని గుంజుకునే దూడల అరుపులు, ఇంకోవైపు మజ్జిగ చిలుకుతున్న కవ్వం శబ్దాలు, మరోవైపు గుడి ముందర సుప్రభాతం వీధుల్లో కూలికి పిలిచే వరసొల్ల సరసరాల పిలుపులు చెవులకు సందడి చేస్తున్నాయి. చల్లగా ఉన్న శరీరాన్ని కాఫీతో వెచ్చబరుచుకొని చేతిలో కొడవలిని చెంతన జతగాన్ని పెట్టుకొని ఇంటి నిండా ఉన్న పశువులకు గడ్డి కోసం ఊరు దాటాడు రామకృష్ణ. వెచ్చగా ఉన్న శరీరం క్షణాల్లో చల్లబడి చేతులు కట్టుకున్నారు ఇద్దరు. అమ్మ ఒళ్ళు లేలేత పాపాయి మురిసిపోతున్నట్లు గడ్డి మీద మంచు బిందువుల మెరుస్తూ ఉంది. చేనులోకి అడుగుబెట్టిన వాళ్ళ పాదాలు మంచు చేత కడగబడుతున్నాయి. ఒక కఠంలో గడ్డి కోస్తేనే మొయ్యలేని మోపైంది. ఇద్దరు వాళ్ల పంచకట్టును మోపుల్ని గట్టిగా బిగించి సుంగులేపిన గడ్డి మోపులతో ఇంటికి చేరారు. కాళ్ళు మొహం గడిగిన రైతు రామకృష్ణ ఉడుకుడుకు ముద్ద తిని పడుకున్న ఎద్దుల్ని లేపి మెడ మీద కాడిమానం పెట్టి పట్టిడి గట్టి మిగిలిపోయిన అర్ధెక్కర దున్నడానికి బయలుదేరాడు. కోండ్ర కోండ్రకి యాలపదలేస్తూ ఎద్దుల్ని అదిలిస్తూ బూమ్మ నుదుటిన తన చెమటతో తడుపుతున్నాడు. లోపలి మట్టి సూర్యుణ్ణి చూస్తుంది. ఎద్దులు ఆకలిగున్నాయి. పట్టిడి ఇప్పుతూ బుసగొడుతున్న ఎద్దుల నుదుటి మీద ఒక ముద్దు పెట్టాడు. ఎంతో ఆప్యాయంగా చాలన్నట్లు ఎద్దులు ప్రతి గలగంటల మెడలతో తలలుపాయి. ఇంతలో సెక్యూరిటీ అన్న పిలుపుతో ఉలిక్కిపడిన రైతు రామకృష్ణ జ్ఞాపకాలకు బంధనాలు పడ్డాయి. ఎస్సార్ అంటూ లేచి తెలియకుండానే నమస్కారం పెట్టాడు. బెంగళూరు ఏటీఎం రూములో సెక్యూరిటీగా బతుకేడుస్తున్న రామకృష్ణ కాళి దొరికితే జ్ఞాపకంలోకి వెళుతూ ఎప్పటికైనా మళ్ళీ ఊరెళ్ళి వ్యవసాయం చేసే రోజులు వస్తాయని ఆశతో జీవిస్తూ కనుకొలిక్కల్లో నిండిన కన్నీటిని తుడుచుకున్నాడు రామకృష్ణ.
1: మీరు ఇంతవరకు గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి మంజులావాణి మేడం గారు, రూపకల్పన తెలుగు పండితులు శ్రీ గంగాధర్ గారు, శ్రీకళ మేడం గారు, సహకారం ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత సిద్ధేష్.
2: శ్రోతలు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: government through institutional dialogue. In Maharashtra, heavy monsoon rains continued to affect several parts of the state today, triggering rescue operations and rain-related incidents. In Raigad district, 10 to 12 tourists were safely rescued by the police from Adoshi waterfall near Khopoli after the water level suddenly rose. Authorities have advised people to stay away from rivers, waterfalls and other water bodies during the monsoon. In Mumbai, a 63-year-old man was killed after a tree fell on a shop in Kurla during heavy rain this afternoon. The BMC said 64 incidents of tree falls and 8 cases of wall or partial house collapses have been reported across the city. Heavy rain and strong gusty winds have also disrupted flight operations significantly. The India Meteorological Department has issued a red alert in the Konkan districts including Mumbai, Thane, Palghar, Raigad and Ratnagiri. Heavy to very heavy rainfall is also predicted in the ghat areas of Satara, Pune and Kolhapur. In rest of Maharashtra, the weather office has forecast thunderstorms with lightning, gusty winds of 30 to 40 km per hour and extremely heavy rainfall at isolated locations. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami today flagged off the first batch of the Kailash Mansarovar Yatra 2026 from Tanakpur in Champawat district for the next leg of the pilgrimage. The first batch comprises 49 pilgrims, including a doctor, with 34 men and 15 women. Venezuela's acting president Delcy Rodriguez has thanked India for assistance in the wake of massive earthquakes. Rodriguez said that Venezuela will be reborn. In a social media post, Rodriguez said the country honors the rescuers from the United Kingdom, Qatar, France, India, Barbados, Brazil and Argentina in recognition of the invaluable work and the solidarity they have shown with Venezuela during these days of sorrow. She said Venezuela will never forget their dedication, courage and commitment. In the ICC Women's T20 World Cup, England will take on Australia in the final at the Lord's Cricket Ground in London today. The match will begin at 8 p.m. Indian time. In Wimbledon tennis, round of 16 matches are being played today. Serbia's Novak Djokovic will face Roman Saifulin of Russia, while top seed Yannick Sinner of Italy will take on Japan's Shintaro Mochizuki in the men's singles. In the other matches, Hubert Hurkacz of Poland will meet Germany's Johan Lennart Struff. Canada's Felix Oze Aliassime will play Alejandro Davidovich Fokina of Spain in the pre-quarterfinals. In the women's singles, Czech Republic's Karolina Muchova will take on compatriot Barbora Krejcikova. Top-seeded Arina Sabalenka will face Japan's Naomi Osaka. And that is the end of this news bulletin.
1: అక్కా జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్.
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरबीआई इससे बेहतर कुछ नहीं.
6: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం

మే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడవ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రైతులు, బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. రాష్ట్రంలో క్వాంటమ్, సెమీ కండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సౌర, పవన విద్యుత్తో పాటు అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ్లో పర్యటించిన రామ్మోహన్ నాయుడుకు ఎస్ఐఆర్ బిఎల్ఓ ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచి సంతకం చేసి తిరిగి బిఎల్ఓకి అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. నకిలీ ఓట్లను నివారించడానికి, డబుల్ ఓటింగ్ లేకుండా చేసేందుకు సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది ఒడ్డున ఉన్న ఆలయాలకు 500 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పెరుమోళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, చేజర్లలోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం చేయిస్తున్నామన్నారు. 6200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారి చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి కాపాడారు. మిగిలిన జాలర్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో రేపు పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఈరోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునుకూడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మునుకూడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు సమీక్షించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మునుకూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా, మొట్టమొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా అభివృద్ధి పరుస్తున్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కావల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మెరుగైన

0: సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పేదలు, గిరిజనులు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను ఒకే చోటుకు పరిమితం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడానికి ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బాలసోరుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి రుతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలు ఈ రోజు మరియు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలు.
3: డోంట్ వరీ.
2: ఫీజు చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది,
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ప్రతి వార్తాహాశ్రూయ
9: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

సాయంత్రం 6:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.

ఈరోజు రాత్రి 7:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. రాత్రి 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి

ఈరోజు రాత్రి 9:30 నుండి క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీత సుధ 2వ భాగం. 6:30 వినదగుమాట. వ్యాఖ్యాత డాక్టర్ ఆశావాది ప్రకాష్ రావు.

రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీత సుధ 2వ భాగం. 6:30 వినదగుమాట. వ్యాఖ్యాత డాక్టర్ ఆశావాది ప్రకాష్ రావు.

రేపు ఉదయం 6:35 సేద్యపు శుద్ధుల శీర్షికన వర్షాకాలంలో జీవాల పెంపకంలో జాగ్రత్తల గురించి సోమందేపల్లి పశు వైద్యాధికారిని డాక్టర్ కె హేమలత గారు అందించే వివరాలు వినవచ్చు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

రేపుదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 13వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ వి చంద్రశేఖర శాస్త్రి గారిచే స్వీయ కవితలు కథానిక. అనంతరం భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వినవచ్చు.

రేపుదయం 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపుదయం 9 గంటలకు రవాణా శాఖ అందిస్తున్న సేవలు అనంతపురం డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ ఎం వీరాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.

రేపుదయం 10 గంటల నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.

రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన కాండవ దహనం శ్రీ డి బాలబ్రహ్మం గారిచే హరికథ ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

రేపు రాత్రి 8 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:30 కావస్తోంది. మరి కాసేపట్లో ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. గుణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.

0: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: Vậy
1: కార్యక్రమంలో తర్వాత పాట గోపి గోపికా గోదావరి చిత్రం కోసం చక్రి కౌసల్య పాడిన గీతం. సంగీతం చక్రి.

కార్యక్రమంలో తర్వాత పాట గజిని చిత్రం కోసం కార్తీక్ పాడిన వేటూరి గీతం, సంగీతం హారిస్ జయరాజ్.

కార్యక్రమంలో తర్వాత పాట గులాబీ చిత్రం కోసం నాగూర్బాబు గాయత్రి పాడిన గీతం. సంగీతం శశిప్రీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు.

0: భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: సైక్లింగ్.

0: हार्ट को ठीक रखता है और बॉडी को भी फिट रखता है, सोल को भी ठीक रखने का काम करता है। एक साइकिलिंग से पॉल्यूशन का सोल्यूशन होता है, अपने स्वयं को फिट रखती है। साइकिलिंग ही ट्रैफिक का भी समाधान है, क्यों न हम साइकिलिंग करके विकसित भारत के प्रधानमंत्री जी के स्वप्न के साथ चले, यही आज आप सबसे अपेक्षा है।
1: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. లండన్లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లిన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకీతో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్ జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన పాన్పుసీను పద్యాలు, శ్రీకృష్ణ పాత్ర పద్యాలు శ్రీ బి తిరుపాల్ నాయక్ గారు, అర్జున పాత్ర పద్యాలు శ్రీకే గంగాధర్ రెడ్డి గారు వినిపిస్తారు.

అరణ్యవాసము, ఒక్క ఏడు అజ్ఞాతవాసము. వాసుదేవుని దయ వల్ల మేమందరము గడచి గడ్డెక్కితిమే. ద్రుపదుని పంపునని పురో

ఉపప్లవ్యము నుండి బావా

సర్వ విధముల మీ ఇరువురికి నేను సహాయము చేయుతుకోవాలని ఇక ముందు వెనకల గురించి విచారించుకుందామా.

కాపులు ఏర్పరిచి కోరుకోమన్న ఏదో ఒక విధమున తనుకును బోలు తెరంగున గైకొని చనిన మీద అయ్యది ధర్మజునికి నచ్చని ఎడలా వాసుదేవుడు బంధుకుడయ్యి మమ్మ వంచినని అని నా అనవచ్చును బావా. అట్టి ఎడల ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పియే చేసితిమని ప్రత్యుత్తరం ఇచ్చుకునుడుగా అవకాశం ఉంచుకునుడుగై ఇట్లు చేయవలసి వచ్చినది బావా. సుయోధన ఇది ఇట్లుండుగాక ప్రస్తుతం విచారించుకుందామా.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:30 కావస్తోంది. మరి కాసేపట్లో ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

వాసుదేవా, నీ యుద్ధం ఎవరికి కావాలను? నీవు నా ఎండ ఉండుటయే చాలు నాకు. ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ, ఆల జాతికి చిన్నది పుష్టి

0: పురుష విగ్రహ నేను చిరకాలము నుండి ఏది అభిలషించితును అయ్యదే ప్రసాదించదు.
1: సారది అంట వేదముల సారము చోరి

మొదలు దివిజ వర్గముల్ మొదలు కోసంగితివట

శ్రోతలు, ఇంతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన పాన్పు సీను పద్యాలు, శ్రీకృష్ణ పాత్ర పద్యాలు శ్రీ బి తిరుపాల నాయక్ గారిచే, అర్జున పాత్ర పద్యాలు శ్రీ కె గంగాధర్ రెడ్డి గారిచే విన్నారు. ఇప్పుడు వినండి ఒక జానపద గీతం.

తిప్పికాలు తంటే, తిప్పి తిప్పికాలు తంటే, ఆ సాకిరి ఉపై కాడ సలిమంటలంటదే, ఆ సాకిరి ఉపై కాడ సలిమంటలంటదే, ఆ మంటలంటదే, అలాగనంటదే, ఆమెనంటదే.

జానపద గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ పాడిన లలిత గీతాలు.

శ్రోతలింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట కులదైవం చిత్రం కోసం ఘంటసాల జమునరాణి పాడిన కొసరాజు గీతం. సంగీతం మాస్టర్ వేణు.

కార్యక్రమంలో తర్వాత పాట లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం టి చలపతిరావు.

0: రసతుని కార్యక్రమంలో తర్వాత పాట దానవీర సూరకర్ణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాసరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం పెండ్యాల.
1: చిత్రం

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలి విడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 2 లక్షల

0: 86,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7,5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీల రోజువారీ వేతన రేట్లను సగటున 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: వికసిత్ భారత్ కా నిర్మాణ్ ఆర్ వికసిత్ భారత్ కే లియే సమృద్ధ ఆర్ వికసిత్ గావ్ కా నిర్మాణ్ జో రోజ్గార్ యుక్త్ హో ఆర్ ఇసిలియే బెహతర్ రోజ్గార్ దేనే కీ సంకల్ప్ కే సాథ్ గావ్ ఆర్ గరీబ్ प्रधानमंत्री जी और एनडीए की सरकार की प्राथमिकता है. तो हर मजदूर को मांगने पर सुनिश्चित काम मिले. 1 जुलाई से विकसित भारत जी राम जी योजना पूरे देश में लागू हो गई है.
0: పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజవాయువు సరఫరాపై విధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మౌజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు ఎల్ఎన్జీ రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జైశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని, అది దేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, సాంస్కృతిక ఐక్యతకు, జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 80వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం, ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన గాని, ప్రతిపాదన గాని ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య

0: మేఘావర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ ఈరోజు కన్నుమూశారు. తీజన్ బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడొక పాట విందాం.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శుభారంభం నాటిక. రచన శ్రీ బివి పద్మరాజు. నిర్వహణ శ్రీ బేతారామసూర్య ప్రకాశ్రావు.
1: ఆకాశవాణి శుభారంభం నాటిక. రచన శ్రీ బివి పద్మరాజు. నిర్వహణ శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు. వినండి శుభారంభం నాటికా.

0: కాంతం, ఓయ్ కాంతం, ఈ నెలాఖరికి నేను రిటైర్ అయిపోతున్నా కదా, ఆ రోజు ఫంక్షన్కి నీకు పట్టు చీర తీసుకోవడానికి సాయంత్రం బజార్కి వెళదాం. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉండు.
1: ఇప్పుడు నాకెందుకండి పట్టు చీర? బీరువా నిండా బోలెడు మంచి చీరలు ఉన్నాయి. అన్నట్టు ఆ డబ్బు అమెరికా లండన్ పంపించండి. కోడళ్ళకి గాజులు చేయించమని ఆదిత్య భాస్కర్లకు ఫోన్ చేయండి. వాళ్ళకి ఫంక్షన్ గుర్తుగా ఉంటుంది.
0: ఓహో, స్పీచ్దానా? వాళ్ళు సెలవు పెట్టుకుని వస్తారా? అయినా మనం వాళ్ళకి గాజులు డబ్బులు ఇవ్వడమేంటే, కుచ్చోళ్ళు కృష్ణుడికి అటుకులు ఇచ్చినట్టు మన ఇద్దరు కొడుకులు కోడళ్ళు కలిసి సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన సంపాదించుకుంటున్నారు తెలుసా?
1: చూడండి, వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నా మన పిల్లలు. మనం ఇవ్వగలిగింది ఇవ్వాల్సింది వాళ్ళ చేతిలో పెడితేనే కదా మనకి గౌరవం పెద్దరికం ఉంటుంది.
0: ఆ విషయం నాకు తెలుసు. మన బంగారం గొట్టు బలరామయ్యకి 10 ఉంగరాలు చేయమని ఆర్డర్ ఇచ్చా. నా సెటిల్మెంట్ చెక్కు మారిన వెంటనే నేను డబ్బులు ఇచ్చేట్టు, వాళ్ళు ఫంక్షన్ రోజుకు 10 ఉంగరాలు ఇచ్చేట్టును.
1: 10 ఉంగరాలా? ఎందుకండి, 10,000కి పెట్టుకుందామనా?
0: కాదు కాంతం, కొడుకులు కోడళ్ళకి 4, అమ్మాయికి అల్లుడికి, మన దగ్గర ఉంటున్న మనుమలు అపర్ణ అరుణలకి, నీకు మొత్తం 9. మరి మన షష్టిపూర్తి ఫంక్షన్ కూడా ఆ రోజే కదా, ఆ 10 ఉంగరం ఆ రోజు నువ్వు నా వేలికి తొడుగుతావు అన్నమాట.
1: ఈ చిలుపుతనానికి తక్కువేం లేదు కానీ మంచి పని చేశారండి. పిల్లలు ఎంత సంతోషిస్తారో తెలుసా?
0: నేను అనుకునేది కూడా అదే. నా సెటిల్మెంట్ డబ్బులో కూడా కొంత భాగం బ్యాంకులో వేసుకొని మిగిలినది 3 పిల్లలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా.
1: అదేమిటండి, ఆ డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తారా?
0: అవును కాంతం, మనకొచ్చే పెన్షన్ మనం హాయిగా బతకడానికి చాలు. మన పిల్లల బంగారం. నా డబ్బు చివరిదాకా నా గుప్పెట్లో ఉంటేనే నన్ను బాగా చూస్తారు. డబ్బు ఇచ్చేస్తే చూడరు అన్న భయం మనకు లేదు. పైగా అందరూ మనని వాళ్ళ దగ్గరికి వచ్చేయమని ఒకటే పోరు. మనకి తోడుగా ఉండడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల్లో పెరగాలని వాళ్ళ పిల్లల్ని మన దగ్గర ఉంచి చదివిస్తున్నారు.
1: సంబరం చాలు కానీ ఆఫీసు టైం అవుతుంది, ఇక దయచేయండి.

0: హలో, ఎవరు? ఆదిత్య, బాగున్నారా నాన్న? మేము బాగానే ఉన్నారా. కోడలు ఎలా ఉంది? టైంకి ఫోన్ చేస్తూ ఉండండి రా నాన్న. అపర్ణ ట్యూషన్కి వెళ్ళింది. నాన్నగారా ఉన్నారు? ఇదిగో ఇస్తున్నా.
1: హలో పెద్దాడా, బాగున్నాను రా. మీరు ఎలా ఉన్నారు? ఏమిటి, ముఖ్యమైన విషయం మాట్లాడాలా? ఏమిటది?

0: ఏమిటండి, ఏమిటి విషయం?
1: ఏం చెప్పమంటావు? ఈ ప్రపంచంలో అంతులేనివి ఆకాశం సముద్రమే అనుకునేవాడిని ఇన్నాళ్ళు. ఇప్పుడే తెలిసింది డబ్బు సంపాదన ఆకాంక్ష కూడా అలాంటిదేనని.
0: మీ దగ్గరున్న తిక్కే ఇది, విషయం చెప్పకుండా వివరణిస్తారు.
1: అదేనే, మనకి భీమవరం ఉన్న ఇల్లు మనకి మా చెల్లె దుర్గమ్మకి ఉమ్మడి ఆస్తి తెలుసుగా. ఇప్పుడు ఆదిత్య అంటున్నాడు ఆ ఇల్లు పూర్తిగా మనదే అయి ఉంటుంది. నేను దీనస్థితిలో ఉన్న నా చెల్లెల మీద సానుభూతితో ఎన్నాళ్ళు వాళ్ళని ఉండనిచ్చాడట. అయిందేదో అయిపోయింది, ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయించమంటున్నాడు. లేకపోతే అది తాతగారి ఆస్తి కనుక వంశపారంపర్యం హక్కుతో దావా వేస్తాడట. ఈ నిర్ణయం పెద్దాడు చిన్నాడు కలిసే తీసుకున్నారట.
0: ఓరి వీడి అఘాయిచింకోలా, నిజమేనండి. అందుకేనేమో అంటారు దేని మీద మమకారం పెంచుకోకూడదని. మావయ్య గారు పోకముందు ఏనాడైనా ఇల్లు మనదని అనుకున్నామా? ఆయన పోయిన ఈ 24 ఏళ్లలో మనకి అందులో వాటా ఉందని ఏనాడైనా కనీసం ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా చెప్పండి.
1: అందుకే మనం సంపాదన పరులం కాలేకపోయాం.
0: ఎందుకండి సంపాదన? ఓ నీతి న్యాయం లేని బతుకులు. మనకి సంపాదన లేకపోయినా అంతకంటే విలువైన సంతృప్తి ఉందండి. ఓ, నా కొడుకులు కోట్లు సంపాదిస్తున్నారని గొప్పలు చెప్పుకుంటారుగా, ఏమైంది ఇప్పుడు?
1: ఇప్పుడు అర్థమైంది. గుమస్తా జీతాలతో గుట్టుగా సంసారం ఈదుకొచ్చి పిల్లల్ని ప్రయోజకులను చేసిన మనం గొప్ప, కోట్లు సంపాదిస్తున్నా కేవలం కాసిన డబ్బుల కోసం ఎదుటివాళ్ళ, అందులోనూ రక్త సంబంధీకుల జీవనాధారాన్ని తీసేయడానికి సిద్ధపడుతున్న మన పిల్లల గొప్ప. సరే, ఏం చేస్తాం? రిజిస్ట్రేషన్ ఛార్జీలు మిగులుతాయని మా నాన్న కాగితాలు రాయకపోవడం ఇప్పుడు కొంప ముంచింది.
0: ఇదిగో చూడండి, మావయ్య గారిని మాత్రం అలా అనకండి. ఆయన మహానుభావుడు. మనం మీ చెల్లెలకు అన్యాయం చేయమనే నమ్మకంతో అలా చేస్తుంటారు.
1: సారీ కాంతం, దుర్గమ్మకి అన్యాయం జరగకుండా చూడడం మన కర్తవ్యం. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను.

0: అన్నయ్య, ఎలా ఉన్నావురా? వదిన, బాగున్నావా?
1: ఎవరు? నువ్వా దుర్గా? రామ్మా రా, పిల్లలు బాగున్నారా?
2: దుర్గా బాగున్నావమ్మా, ఎండలు పడిచ్చేందుకు సాయంత్రం ట్రైన్కి రాకపోయావా?
1: రామ్మా దుర్గా రా, ఇలా వచ్చి కూర్చో.
0: అన్నయ్య ఇదిగో ఈ కాగితాలు తీసుకో.
2: ఏంటమ్మా అవి? అయ్యో ఇదేంటమ్మా? ఇంటి మీద మీకు ఏ విధమైన హక్కు లేదని నువ్వు నీ కొడుకులిద్దరూ కలిసి నాకు రాసిచ్చేశారా? అంటే అంటే లాయర్ నోటీస్ కూడా ఇచ్చేశారన్నమాట నీ మేనళ్ళు. సరే, వాళ్ళకి బుద్ధి లేదు, నీవేంటమ్మా ఈ పని?
0: కంగారు పడకన్నయ్యా, వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు చేసింది తప్పుగా భావించకు. మేమే ఎప్పుడో ఖాళీ చేసి ఉండాల్సింది. నాన్న ఏదో అన్నారు, కానీ నువ్వు నన్ను అంతకంటే ఎక్కువగానే ఆదరించావు. కనీసం ఈ రకంగా అయినా నీ రుణం తీర్చుకునే అవకాశం ఇయ్యి.
1: చూడమ్మా దుర్గా, తెలియ తక్కువగా మాట్లాడకమ్మా. నీ పిల్లలకు వచ్చే జీతాలే చాలా తక్కువ, అందులో ఇంటద్దులు కూడా ఎక్కడిచ్చుకోగలరు చెప్పు. ఆవేశపడకమ్మా.
0: ఆవేశం కాదు వదిన, ఇన్నాళ్ళు మీ నుంచి తీసుకోవటం తప్ప నేనంటూ ఇవ్వటం అనేదే లేదు. ఇప్పుడైనా నాకు అవకాశం ఇవ్వండి. అన్నయ్య, ఇన్నాళ్ళు నీ పోషణ మీద వచ్చే అద్దె నా పిల్లల్ని పెంచటానికి పెద్ద దిక్కయ్యింది. నా పిల్లలకి అన్నం పెట్టావు, దేవుడు నీ పిల్లలకి మంచి భవిష్యత్తు చూపించాడు.
2: దేవుడు నిజంగా ఉన్నాడంటావమ్మా? ఉంటే మనుషుల్లో ఇంత స్వార్థం పెరిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడమ్మా?
0: ఉన్నాడన్నయ్యా, ఎదుటి మనిషికి సాయం చేసి నీలాంటి వాళ్ళందరిలోనూ ఉన్నాడు.
1: సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు భోజనానికి లేవండమ్మా.

0: నాన్నగారు, రేపు మీ రిటైర్మెంట్ ఫంక్షన్తో పాటు మీ షష్ఠి పూర్తి కూడా జరుపుదాం అనుకుంటున్నాం.
1: అందుకే కోడళ్లతో సహా వచ్చాం.
0: ఎవరెవరిని పిలవాలో మీరు అమ్మ చెబితే మేము వెళ్ళి పిలిచేస్తాం.
2: బాబు, ఎందుకు అలాంటి ఖర్చులు? ఇప్పుడు అది జరగంత మాత్రం నాకు వచ్చే లోటేమీ లేదు, జైనా ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే అమెరికా నుంచి వచ్చి మరీ తన్ని షష్ఠి పూర్తి జరపాలన్న ఖండాంతర ఖ్యాతి మీకు దక్కదేమో.
3: అదేంటి నాన్నగారు అలా మాట్లాడతారు? కేవలం పేరు కోసమేనా మేము చేస్తానంటున్నది? మీరంటే మాకు ప్రేమ అభిమానం ఏమీ లేవంటారా?
2: అవే ఉంటే నా మాట మీద గౌరవం కూడా ఉండేదిగా.
0: అంటే ఆ భయంవరం ఇల్లు విషయం గురించేనా మీరు మాట్లాడేది?
2: అవునరా, అది మిమ్మల్ని బెచ్చవేయమండం లేదు. న్యాయంగా అత్తయ్య కూడా వాటా ఉందంటున్నాను. ఒరే, పరాయి శుద్ధికి ఆశించకండిరా. నేను నా నోటితో అనకూడదు. పేదవాళ్ళకి అన్యాయం చేస్తే దేవుడు అసలు సహించరా?
0: మరీ అంత సెంటిమెంటల్గా మాట్లాడకండి నాన్నగారు. ఆ ఇల్లు మనది, దాన్ని మనది చేసుకుంటానో తప్పేముంది?
4: అంటే మేము బతికుండగానే సంబంధాలు తెంచేసుకోమంటారా?
3: మేము సంబంధాలు తెంచేసుకోమని కానీ అత్తయ్యతో మాట్లాడొద్దని కానీ అనటం లేదు. విషయం తెలుసుకోమంటున్నాం అంతే.
0: అంతే
5: డాడీ, నాయనమ్మ తాతయ్య పడుతున్న ఆవేదన అరుణ్ నేను చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లనైనా ఒక చిన్న మాట చెప్తాను, కొంచెం ఆలోచించండి. మీరు సంపాదించే దాంట్లో ఆ ఇంటి వాల్యూ ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ కదా. అలాంటప్పుడు వాళ్ళది కాకపోయినా మనం ఒక పోర్షన్ ఇస్తే ఓ మంచి పని చేసినట్టు అవుతుంది కదా. ప్లీజ్.
3: పిల్లలకి ఎందుకు ఈ విషయాలు? లోపలికి పండి.
6: లేదు డాడీ, ఈ విషయం మాకు అవసరమే. మీరు సంపాదిస్తున్నది మాకోసం, అందుకే ఆ సంపాదన విధానం కూడా తెలుసుకోవటం ముఖ్యం. మీకు అత్తయ్య అంటే ఎంతో ఇష్టం, రేపు మేము మీలాగే చేస్తే? డాడీ, మేము ఇక్కడ పెరిగాం, ఇక్కడ మనుషుల ఫీలింగ్స్ కూడా మాకు ముఖ్యం. మరోసారి ఆలోచించండి.
5: బాబాయ్, మీరు భీమవరం అమ్మమ్మ వాళ్ళని సడన్గా వెళ్ళిపోమంటున్నారే. ఇప్పుడు అమెరికాలో విదేశీయుల రిట్రెంచ్మెంట్ వస్తుందంటున్నారు. సపోజ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మీ జాబ్స్ నుంచి మిమ్మల్ని తీసేస్తే? ఒక్క క్షణం ఆలోచించండి.
7: నిజమే, ఇప్పుడు నా కంపెనీలో ఆ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
0: హాయ్ ఆనంద్. కులాసారా, మేము వస్తున్నట్టు నీకెలా తెలిసిందిరా?
8: నాకు అంకుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పటికీ గుర్తుంది, ఎందుకంటే ప్రతి పుట్టినరోజుకి మా హాస్టల్లో అందరికీ స్వీట్లు పంచేవారు. ఆంటీ తప్పనిసరిగా సున్నుండలు తెచ్చేవారు.
0: అవునా?
8: దాన్ని బట్టి రేపు అంకుల్ రిటైర్మెంట్ కమ్ షష్ఠి పూర్తి ఉత్సవం ఉంటుందని, దానికి మీ ఇద్దరు తప్పకుండా వస్తారని ఊహించాను.
3: నీ ఊహ కరెక్టే ఆనంద్, అందులో నువ్వు రావటం ఇంకా సంతోషంగా ఉంది.
8: థ్యాంక్ యూ. ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజీ వరకు వెళ్ళొస్తాను. వస్తాను అంకుల్.
0: ఒరేయ్, నేచురల్ సైన్స్ మాస్టర్వి, నీకు ఇంజనీరింగ్ కాలేజీలో పనేంట్రా?
8: ఆదిత్యా, గొప్ప కోసం చెబుతున్నా అనుకోకండి, నేను 4 పేద విద్యార్థుల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాను. అందుకోసం నా 10,000 జీతంలో 4,000 స్పేర్ చేస్తున్నాను. ఆనాడు అలాంటి దాతలు లేకపోతే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. వాళ్ళ రుణం కొంతైనా ఈ రూపంలో తీర్చుకుందామని. అయినా మీరు ఇలాంటి వాటికి కావాలంటే లక్షలు స్పెండ్ చేయగలరు. నా దాతృత్వం స్థాయికి నవ్వుకోకండి, వెళ్ళొస్తాను.
7: అన్నయ్య, లాయర్ నోటీస్ అర్జెంటుగా వెనక్కి తీసుకుంటే బాగుంటుందేమో.
0: నిజమేరా, ఆ ఆనంద్ ముందు మనం మరుగుజ్జులం. క్షమించండి అన్న, ముందు భీమవరం వెళ్ళి అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకోవాలి. సాయంత్రం తిరిగి వచ్చి మీతో మాట్లాడతాం. పదరా భాస్కర్.
3: పదన్నయ్య.
4: అక్కర్లేదురా నాన్న, అత్తయ్య ఈ ఊళ్ళోనే ఉంది, ఎవరో బంధువులింటికి వెళ్ళింది, ఇంకో గంటలో వచ్చేస్తుంది.
7: క్షమించండి నాన్న, రేపటి ఫంక్షన్కి ఒప్పుకోండి ప్లీజ్.
0: ఒప్పుకోండి నాన్న, ప్లీజ్.
2: తప్పకుండా చిన్న. ఒకటేమిటి, ఇలాంటి 100 షష్ఠి పూర్తి ఉత్సవాలకైనా ఒప్పుకుంటా. చాలా సంతోషంగా ఉందిరా, మీరు ఇంత తొందరగా కళ్ళు తెరుస్తారనుకోలేదు.
4: మరి మీరు కూడా ఉంగరాల విషయం వాళ్ళతో చెప్పండి.
2: కాంతం, అదేం పెద్ద విషయం కాదు, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం చెబుదామనుకుంటున్నాను. ఒరే ఆదిత్య, చిన్న, రేపటి నుంచి నా పెన్షన్ నాకు సరిపోతుంది. నా సెటిల్మెంట్ డబ్బు ఎవరికీ ఇవ్వను, సగం బ్యాంకులో వేస్తాను, మిగిలిన సగం మన ఊళ్ళో లైబ్రరీ స్థాపించడానికి విరాళంగా ఇస్తాను.
4: అయ్యో రామా, అదేమిటండి, వాళ్ళకి మీ సెటిల్మెంట్ డబ్బులు ఇచ్చేస్తానన్నారు, ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారా ఏమిటి?
2: అవును, మన పొరపాటు ఆ రకంగా అయినా దిద్దుకుందాం. మనం వేడలు పెంచాం కానీ మానవీయ విలువలతో పెంచలేదు. మంచి ర్యాంకులు తెచ్చుకోమన్నాం, ఉద్యోగం సంపాదించుకోమన్నాం. అంటే వాళ్ళకి అణువణువున డబ్బు సంపాదన ఈ రెండే నేర్పాం. జీవితంలో డబ్బు కంటే విలువైనవి, అవసరమైనవి చాలా ఉన్నాయని ఏనాడూ చెప్పలేదు. అదే మనం చేసిన పెద్ద పొరపాటు.

దాని ఫలితమే ఈ తప్పుడు అడుగులు. మంచి సాహిత్యానికి సంగీతానికి మనసును మార్ధవం చేసే గొప్ప లక్షణం ఉంది. అందుకే పల్లె పల్లెలకి ప్రతి పట్టణానికి లైబ్రరీలు ఉండి పిల్లల్లో చదివించే లక్షణం పెంచగలిగితే ఆ వరం రేపటి తరానికి అందుతుంది. నా ప్రయత్నం చాలా చిన్నదే కావచ్చు, కానీ ఖచ్చితంగా అది ఓ పెద్ద మార్పుకి శుభారంభం అవుతుందని చెప్పగలను.

కార్యక్రమంలో తర్వాత పాట డ్యూయట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత పాట నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి